అభజంత సుకృత్య భాగం దేవేషు సుకృత్యేతి సుకృత్యయా సుకృత్యేతి సుకృత్యయా భాగం దేవేషు అభజంత సుకృత్యయా దేవేషు యజ్ఞియం వన్నయో భజంత

మిమిక్షతమితి మిమిక్షతం యావాం నహివాం గ్రహమితి గ్రహం వామస్తి సోమినో గ్రహం అస్తి దూరకే అశ్వినా సోమినాః దూరకే యత్ర గచ్ఛత ఇతి గచ్ఛ

శ్రీమధ్యేమసభేశ్వరాయ నమః. ఓం శివాయ నమః. ఓం చిదంబరమనవే నమః. ఓం మంత్రమూర్తయే నమః. ఓం హరిప్రియాయ నమః. ఓం ద్వాదశాంతస్థితాయ.

0: భజమన శివమేవ నిరంతరం.
1: పరమేశ్వరుడు ఎంత ప్రకాశస్వరూపుడో అంత ఆర్ద్రస్వరూపుడు, అంత తడి ఆయన దగ్గరుంది. ఆ ఆర్ద్రత, దయ, ప్రేమ, ఇలాంటి ఆర్ద్రత. బాగా బాధపడితే ఒక ఎండిపోతే ఒక గ్లాసు నీళ్లు తాగండి, ఎంత శాంతిస్తుందో మనకి. అలాగే విశ్వమంతా వ్యాపించిపోయిన ఆ పరమేశ్వరుణ్ణి తలంచుకోగానే ఒక శాంతి వెంటనే ఆయన ఇస్తున్నాడు. ఆ శాంతికి సంకేతమే ఆయన తడిసిపోయి కనిపించడం. అందుకే పరమేశ్వరుల్లో రెండు స్వరూపాలు ఉన్నాయి. దీనినే లలితా శాస్త్రంలో చిదేక రసరూపిణి అని చెప్పారు. చిత్ ఏక రసరూపిణి, ఆవిడ కేవల జ్ఞానంతో ఉన్న ఆనంద స్వరూపిణి, కేవల జ్ఞాన ఆనంద స్వరూపిణి. జ్ఞానం ఆనందం, అదే శివుడు జ్యోతిస్ఫాటకలింగం అనడం, మౌళివిని సత్పుణ్యేందు వాంతామృత ఇహి అనడం. ఈ జ్ఞానానంద స్వరూపుడై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన ఆవిడ ధ్రువపదం, ధ్రువుడు ఆయన. అచలం శాశ్వతం ధ్రువం అని వర్ణించింది కదా, శాశ్వతమైన వాడు. ఇన్ని ఇన్ని మారుతూ వెళుతూ ఉన్నాయి మనం చూస్తున్నవన్నీ విశ్వంలో. వీటి వెనకాల మారని వాడు ఒకడు ఉన్నాడు. అలలు ఎన్ని ఆడుకుంటున్నా సముద్రం అలాగే ఎలా ఉంటున్నదో, ఇన్ని అలలు ఆ సముద్రంలోనే ఎలా కదులుతున్నాయో, ఆ బ్రహ్మము సముద్రం ప్రతి అలలో వ్యాపించినట్లుగా కనిపిస్తున్న భువనములన్నిట్లోనే బ్రహ్మము వ్యాపించి ఉన్నా వీటి వేటి వికారాలు అంటకుండా ఆయన ధ్రువమై ఉన్నాడు. అలలు మారిపోతున్నాయి, సముద్రం మారుతుందా? ఇవాళ కనబడిన అల రేపు ఉండదు, అంతెందుకు ఇప్పుడు కనబడిన అల వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ దానికి మూలమైన సముద్రం ఎక్కడికి పోతుంది? అందుకు అచలం శాశ్వతం ధ్రువం. ఇలాంటి అలలు లాంటి వాళ్ళ మనమే కాదు కనిపించే ప్రతిది. కానీ ప్రతి అలలో సముద్రం వ్యాపించి ఉన్నట్లుగా విశ్వంలో ప్రతి భువనంలో వ్యాపించి ఉన్నాడు. ఈ మహాసముద్ర దర్శనమే ఈ శివలింగ ధ్యాన శ్లోకంలో ఉందండి. ఇప్పుడు చెప్పండి, భారతీయుల పూజా విధానాలు కేవలం నమ్మకాల విశ్వాసాల కాదు, విజ్ఞానాలు ప్రతివీ కూడా. విశ్వానంతటిని ఏక చైతన్యంగా చూడగలిగేటటువంటి మహావిజ్ఞానం మనం ప్రార్థించే ప్రార్థనల్లోనే పెట్టుకున్నామే. ఇలాంటి ఈ దేశానికి ప్రార్థనలు నేర్పుతారా వచ్చి? ఇలాంటి ఈ దేశం కోసం ఎవడో వచ్చి ప్రార్థన చేయాలా? ఇంతకన్నా ప్రార్థన ఎవడు చేయగలడు? విశ్వవ్యాపకమైన మహాచైతన్యాన్ని కదిలించి విశ్వాన్నే మార్చగలిగే విశ్వేశ్వరుణ్ణి ఆరాధించే దేశానికి ఒకడు మతం వచ్చి చెప్పాలా? ప్రార్థనలు వచ్చి చెప్పాలా? అవి మన వాళ్ళు వినాలా? ఇప్పుడు చెప్పండి, ఇది ఇంత విశిష్టమైన ఈ భవ్య సంస్కృతికి నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు మనం చూస్తే ఇలా ఇప్పుడు నిర్గుణమైన పరబ్రహ్మమును చెప్పారు. అది నా ఎదురుగా ఉంది ఈ శివలింగం. ఎంత గొప్ప విశేషం చూడండి, విశ్వమంతా వ్యాపించిన వాడిని ఒక్క లింగంలో మనం చూస్తున్నాం. ఆయన విశ్వమంతా మళ్ళీ ఇది నిర్గుణతత్వ దర్శనం అయితే సగుణంగా ఎలా ఉన్నాడో చూపిస్తున్నారు. వెంటనే సగుణ ధ్యాన శ్లోకం. బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళ కపర్దా కలిత శిశికళా చండ కోదండ హస్తా త్ర్యక్షా రుద్రాక్షమాలా సలిత వపుషా శాంభవా మూర్తిభేదా రుద్రా శ్రీ రుద్ర సుక్త ప్రకటిత విభవా న ప్రయచ్చంతు సౌఖ్యం. ఎలా ఉన్నాడయ్యా పరమేశ్వరుడు అంటే పరమేశ్వరులు అన్నాడు ఇక్కడ. రుద్రాహ అనేది బహువచనం, రుద్రులు. శతమనంతం భవతి అని చెప్పినట్లుగా అనంతములైన రుద్రులు. ప్రతి రుద్రుడు ఒక్కలాగే ఉన్నాడు గనక అనంత రుద్రులకి ఏక రూపములే. అవి ఎలాగో అంటే బ్రహ్మాండ వ్యాప్త దేహా, బ్రహ్మాండం అంతా నిండిపోయినట్ట. భసిత హిమరుచాహ తెల్లని కాంతులతో ఉన్నారు, దానికి తోడు భస్మరేఖలు కూడా దిద్దుకున్నారు. భాసమానా భుజంగై సర్పములతో అలంకరింపబడినటువంటి వారు. కంఠే కాళాహ అందరికీ నీలకంఠమే, ఒక్కడు నీలకంఠుడైతే ఆయన నుంచి వచ్చేవాళ్ళందరూ నీలకంఠుడే. కంఠే కాళాహ కపర్దాహ జటాజూటములు ధరించి ఉన్నట్ట. కలిత శశికళాహ అందరూ కూడా చంద్రలేఖను ధరించి ఉన్నటువంటి వారు. చండ కోదండ హస్తాహ కోదండాన్ని ధరించి ప్రకాశిస్తున్నటువంటి వారు. ప్రతివారు త్ర్యక్షాహ మూడు కన్నులు వాళ్ళు. రుద్రాక్షమాలాహ రుద్రాక్షలు ధరించి ఉన్నారు. సలలిత వపుషాహ లలితమైన శరీరంతో ఉన్నారు, అందరూ కూడా లావణ్యమయమైన శరీరంతో ప్రకాశిస్తున్నారట. లలిత అంటే లావణ్యము అనొకర్థం, లలిత అంటే లోకానికి అతీతమైనటువంటి వారు అనర్థం. సలలిత వపుషాహ శాంభవాహ అంటే లోకానికి శుభమును కలిగించువారు. మూర్తిభేదాహ అనేక మూర్తులతో ఉన్నటువంటి వారు, వాళ్ళు రుద్రాహ వాళ్ళు రుద్రులు. ఆ రుద్రులే రుద్రసూక్త ప్రకటిత విభవాహ. ఈ రుద్రసూక్తముల ద్వారా మనకు విభవములన్నీ ప్రకటింపజేస్తున్నారు. అటువంటి రుద్రులు ఏం చేయాలి? నహ అంటే మాకు ప్రయచ్ఛంతు సౌఖ్యం, సౌఖ్యమునిచ్చుగాక అని ప్రార్థించారండి. ఇక్కడ ఆ జ్యోతిర్మయమైన ఆ శివలింగంలో ఎన్నెన్ని రుద్రరూపాలు విశ్వమంతా నిండిపోయిన రుద్రులందరినీ దర్శిస్తున్నాం. అందుకు ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళితే విశ్వవ్యాపకమైన ఒక మహాచైతన్యం నా ఎదురుగా ఉన్నది, అందులో ఇన్ని రూపాలతో ఆ పరమేశ్వరుడు ఉన్నాడు అని తెలిసి అప్పుడు మనం ఆరంభిస్తున్నాం రుద్ర నమకం చదవడం లేదా పఠనం పారాయణం అర్థం చేసుకోవడం. మొదటి స్వామికి నమస్తే అని మొదలుపెట్టాం. ఓ రుద్ర నమస్కారం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యా ఉత తే నమః. ఇది పదమును విభజించి చెప్పుకున్నా. ఇది ప్రథమ మంత్రం ప్రథమానువాకంలో మొదటి అనువాకంలో నమస్తే రుద్రా నీకు నమస్కారం అని చెప్తున్నారు. శుభంకరంగా శాంతంగా త్రిగుణాతీతంగా ఉండే ఆ పరమేశ్వరుణ్ణి ప్రత్యణువున దర్శించడమే రుద్రం యొక్క ప్రయోజనమని తెలియజేసి నమస్కారం యొక్క ప్రశస్తిని చెప్తూ నమ్రభావమే నమస్కారమని, మనస్సమర్పణమే నమస్కారమని, అహంకార సమర్పణం అని తెలియజేస్తూ ఇంకా చెప్పాలంటే నమస్కారం అంటే శరణాగతి అని చెప్పవచ్చు. భగవత్ శరణాగతే కైవల్య హేతువు. మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడా ఆ సాధన చేయడానికి కూడా భగవంతుని యొక్క కారుణ్యం మనకి కావలసింది. వేదం ఒప్పుకున్నది ఈ మాట శరణాగతి అనే మాటని, ఉపనిషత్తుల్లోనే చెప్తున్నది. ఆత్మబుద్ధి ప్రకాశం అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ముముక్షుడువై శరణమహం ప్రపద్యే అని ఉపనిషత్ మంత్రం. ముముక్షువైన నేను శరణ వేడుతున్నాను అని. ఎందుకంటే ఈశ్వరానుగ్రహం లేనిదే జ్ఞానం అనేదే లేదు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని. అందుకు పరమేశ్వర శరణాగతి అనేటువంటి దాని చేతనే మనం తరించగలం గనక శరణాగతి ద్వారా పరమేశ్వరుడు అవగతమవుతాడు. ఒక్క మాట చాలు వేదానికైతే. మనకు బోధపరచడానికి 1000 మాటలు కావాలి, కానీ వేదం ఒక్క మాటతో మనకి తెలియజేస్తుంది. నమస్తే ఈ ఒక్క మాట చాలు మనకి, దానితోనే ప్రారంభమవుతోంది ఈ మంత్రం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. ఇక్కడ విశేషం రుద్ర అని సంబోధిస్తున్నారు. ఇది వినే ముందు ఒక చిన్న విన్నపం ఏమిటి అంటే, రుద్రం అనేది వేదమంత్రం. వేదమంత్రం అన్నప్పుడు స్వరం చాలా ప్రధానం. కేవలం శబ్దం మాత్రమే కాదు స్వరం కూడా చాలా ప్రధానం. అయితే ఇక్కడ నేను చెప్పేటప్పుడు మాత్రం స్వరాన్ని నేను చెప్పడం లేదు, కేవలం ఆ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలను ఒక శ్లోకము మాదిరిగా చెప్పి చెప్తున్నాను. ఇది ఎంతవరకు సంప్రదాయ సమ్మతము అని ప్రశ్నిస్తే, దీని గురించి పెద్దల్ని అడిగి ప్రాచీన గ్రంథాన్ని పరిశీలించి భాష్యకారులు ఏ విధంగా వెళ్లారో పరిశీలించితే అర్థం తెలుసుకునేటప్పుడు మాత్రం స్వరసహితంగా చెప్పనవసరం లేదు అనేటటువంటి ప్రాచీన సంప్రదాయజ్ఞుల మాటను అనుసరించే ఇక్కడ చెప్తున్నాను. కనుక స్వరాన్ని నేను చెప్పడం లేదు. స్వరసహితంగా మంత్రం చెప్పాలంటే ఇది కాదు పద్ధతి. దాని పద్ధతి వేరు, దాని ప్రక్రియ వేరు. ఇది ప్రయోగం కోసం చేసేటప్పుడైతే స్వరము మొదలైనవన్నీ అవసరం. ఇది ప్రయోగ విధిగా చేయట్లేదు, కేవలం అర్థజ్ఞానం కోసం మనం చెప్పుకుంటున్నాం. గనక ఇక్కడ స్వర ప్రసక్తి అవసరం లేదన్న పెద్దల మాటని ప్రమాణంగా తీసుకునే చెప్తున్నాను. ఇక్కడున్న పెద్దల విషయాన్ని గ్రహించగలరని మనవి చేసుకుంటున్నాను. నమస్తే అని ప్రారంభించారు. రుద్ర అనేది సంబోధన. ఓ రుద్ర నమః, రుద్ర నమస్కారం. మనం రుద్ర నమస్కారం అన్నాం, కానీ వేదం నమస్కారం రుద్ర అన్నది, అది విశేషం. నమస్కారం ముందు చెప్పింది, ముందు శరణాగతి. శరణాగతిలో ఎవరికి శరణాగతి? రుద్ర నీకు. నీ యొక్క మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అన్నదండి గొప్ప విశేషం. చూడండి, తే మన్యవే నమః హే రుద్ర. ఓ రుద్ర నీ కోపానికి నమస్కారం. అటు తర్వాత దేనికి నమస్కారం? ఉత అంటే మరియు, ఇంకా అని అర్థం. నీ కోపానికి నమస్కారం. ఇషవే నమః, ఇషువు అంటే బాణం. నీ బాణానికి నమస్కారం. అటు తర్వాత నీ ధనస్సునికి నమస్కారం, నీ చేతులకు నమస్కారం. ఎంత చక్కటి క్రమం ఉందో ఇందులో మీరు చూడండి. వేదం కన్నా గొప్ప కవిత్వం ఎవరూ ఇవ్వలేరు. వేదానికే కవిహి కావ్యం అనే మాట వేదమంత్రాలకు సిద్ధమైన మాట. అది తర్వాత మనం లోకంలోకి దించుకున్నాం. కానీ కవి కావ్యం అనే మాట వేదానికి తప్ప ఇంక దేనికి వర్తించదు.
0: లోకంలో రచయితలు ఉండొచ్చు, కానీ కవి మాత్రం వేదమే. వేదవేద్యుడైన పరమేశ్వరుడే కవి. ఆ ద్రష్టత్వం అనేటువంటిది వేదమంత్రానికి ఉంది కనుక వేదమంత్రాలకి కవులు అని పేర్లు. ఆ మంత్రములు ఎంత అందంగా చెప్తున్నా, ఇంతకన్నా అద్భుతమైన పిక్చర్ ఎవరివ్వగలరా చెప్పండి. పరమేశ్వర, నీ కోపానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం, నీ ధనస్సుకు నమస్కారం, నీ చేతికి నమస్కారం అంటున్నాడు. అలాగే ఇక్కడ నాలుగు నమస్కారాలు ఉన్నాయి. నమస్తే మన్యవే, ఇషవే నమః, ధన్వనే నమః, బాహుభ్యాం నమః. ఇవన్నీ తే తే తే అంటే నీ యొక్క అని. అలాగే నీ యొక్క కోపానికి, బాణానికి, ధనస్సుకి, చేతులకి నమస్కారం. ఈ ప్రక్రియలో ఉన్న విశేషం చూడండి. పరమేశ్వరుడు ఈ మంత్రం చెప్పగానే మన కళ్ళ ముందు ఎలా కనబడుతున్నాడు? ధనుస్సును ధరించి బాణాన్ని ఎక్కుపెట్టి నిలబడ్డ పరమేశ్వరుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. కోదండధారియే కనిపిస్తున్నాడు. కోదండము ఆయన ధరించింది. నిన్న మనం చెప్పుకున్నటువంటి శివ ధ్యాన శ్లోకంలో బ్రహ్మాండ వ్యాప్త దేహాః భసిత హిమరుచ భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దాః కలిత శిశికళాః చండ కోదండ హస్తాః అని చెప్పుకున్నాం. తీవ్రమైనటువంటి కోదండాన్ని పట్టుకున్నటువంటి వారు అని. ఈ కోదండ అనేటటువంటి శబ్దం వేదంలో పరమేశ్వరుడి యొక్క ఆయుధ విశేషంగా మనం గమనిస్తున్నాం. కోదండం అంటే అర్థం ఏమిటి? ధనుస్సుకి కోదండం అనే పేరున్నది, కానీ అందరి ధనుస్సుకి కోదండం అనం. మన రామచంద్రమూర్తి యొక్క ధనుస్సుకి కోదండం అంటున్నాం. కానీ అర్జునుడు ఎంత గొప్ప విలుకాడైనా కోదండార్జునుడు అని అనం. రాముడికి మాత్రం కోదండ రాముడు అని పేరు. ఆ రాముడికి శివుడికే అది చెల్లును. అదే శివరాముడి యొక్క ఐక్యత అనేటువంటిది వారి తత్వం. అది ఆయన కూడా అలా నిలబడ్డాడా, ఆ ధనుస్సు పట్టుకుని ఆ రామచంద్రమూర్తి ముల్లోకాలు గడగడలాడిపోతాయని వాల్మీకి వర్ణిస్తాడు. ఆయన ధనుస్సు తీయడం ఆలస్యం దేవతలకు కూడా భయం పుడుతుందిట. కశ్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్స సంయుగే అని వాల్మీకి రామాయణంలో రామచంద్రుని గురించి చెప్తూ ఆయనకు కానీ కోపం వచ్చిందా, దేవాశ్చ బిభ్యతి, దేవతలు సైతం వాళ్ళు భయపడిపోతారు సుమా అని చెప్పారు. దేవతలను సైతం భయపెట్టగలిగే వాడెవడో అతడు అసలైన రాజు. రాజు దగ్గర ఎంత కారుణ్యం ఉంటుందో అంత కాఠిన్యం ఉంటుంది. కాఠిన్యం లేని రాజును అందరూ మెత్తని వాడేని ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. అందుకే రాజు దగ్గర లోకరక్షణ అనే కారుణ్యం ఎలా ఉంటుందో ధర్మము కోసం అధర్మాన్ని శిక్షించడం అనేటువంటి కాఠిన్యం కూడా అంతే ఉంటుంది. ఈ రెండు ఉన్నవాడే జగత్ ప్రభు అవుతాడు. జగదీశ్వరుడు, సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు అయిన పరమశివుడు కూడా జగదీశ్వరుడు గనుక ఆయన ఆ కోపాన్ని ముందు ప్రదర్శించాడు. ఇంత ధనస్సు బాణం తీయడానికి కారణం ఏమిటి? కోపం. అందుకు ముందు కోపం తగ్గించుకోవాలి కనుక కోపానికి ముందు నమస్కారం చేశారు. తే మన్యవే నమః, రుద్రాని నమస్, నీ కోపానికి నమస్కారం. ఎందుకంటే ఆ సంధించిన బాణము ద్వారా ఏది కనిపిస్తుంది? ఆయన కోపం అందులోంచి వస్తుంది. ఒట్టి బాణం మాత్రం విసిరితే తగిలితే నొప్పెడుతుందో చెప్పడం మనకి? ఆ బాణాన్ని ధనుస్సుకు సంధించి లాగాలి. ఎంత లాగాలి అంటే ఆయనకి ఎంత కోపం ఉందో ఆ కోపం అంతా చూపించి లాగితే అది వచ్చి గట్టిగా తగులుతుంది. అందుకు బాణం ద్వారా ప్రయుక్తమైనది ఏది? ఆయన కోపం ప్రయోగింపబడింది అనమాట. అందుకు ముందు కోపానికి నమస్కరిస్తున్నాడు. ఏ కోపంతో నువ్వు నా మీద బాణాన్ని సంధించావో ఆ కోపానికో నమస్కారం, ఆ సంధించిన బాణానికో నమస్కారం, ఆ బాణం ఏ ధనుస్సుకు సంధించేవో ఆ ధనుస్సుకు నమస్కారం, ఆ ధనుస్సును ఏ చేత్తో పట్టుకున్నావో చేతికో నమస్కారం అన్నారు. ఈ క్రమం చూడండి, ఆ విశేషం చూడండి. ఇక్కడ అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్నది, పరమేశ్వరుడు మన మీద ఒక బాణం ప్రయోగించితే మనం భయవిఫలమై ఆయన యొక్క చరణాలని పట్టుకుని స్వామి నన్ను మన్నించు, నీ కోపానికి నమస్కారం అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. ఇది సందర్భం. ఏది సందర్భం? ఆయన బాణం మన మీద ప్రయోగింపబడడం సందర్భం. ఇక్కడ మనకి 11 అనువాకాల రుద్రంలో మొదటి అనువాకం పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. మొదటి అనువాకం ఏమిటి? పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం. ప్రసన్నం ఆయన కానీ ప్రసన్నమైతే ఏం జరుగుతుంది? ఆయన ఏమిటో మనకు చెప్తాడు. ఆయనేమిటో తర్వాత అనువాకాల్లో మనకు కనిపిస్తుంది. ఆయనేమిటి అంటే సర్వేశ్వరుడు, సర్వాత్మకుడు, సర్వాంతర్యామి. ఈ మూడు తత్వములు మిగిలినటువంటి 8 అనువాకాల్లోనూ మనకు కనిపిస్తుంది. అటు తర్వాత మనకి 10 అనువాకానికి వచ్చాం. అంటే ఎనిమిది అనువాకములు సర్వేశ్వరత్వ సర్వాంతర్యామిత్వ సర్వ వ్యాపకత్వాన్ని తెలియజేస్తే, మొదటి అనువాకం ప్రసన్నతని తెలియజేస్తే తొమ్మిది అనువాకాలు అయ్యాయి. పదవ అనువాకంలో భగవత్ ప్రార్థన, ఆ పరమేశ్వరుని ప్రార్థించడం కనబడుతుంది. పన్నెండవ అనువాకంలో వివిధ రూపములుగా ఉన్న రుద్రులు సహస్రాన్ని సహస్రతో వైరుద్రాహ వారికి నమస్కారం చెప్తారు. ఇలాగ మొత్తం పదకొండు అనువాకముల విభజన మనకి ఒక అవగాహన కోసం చెప్పడం జరిగింది. అందువల్ల ఈ ప్రథమ అనువాకంలో ఏం కనిపిస్తోంది మనకి, ప్రసన్నం చేసుకోవడం కనిపిస్తుంది. ప్రసన్నత కోపంగా ఉన్నవాడిని ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. కోపం ఎవడికి స్వభావమో వాడిని ఎవడూ ప్రసన్నం చేసుకోలేడు, గుర్తుపెట్టుకోండి. ఒక గుణం స్వభావమా లేక ఆరోపితమా? స్వభావ గుణాన్ని ఎవడూ కూడాను మార్చలేడు. ఒక పండు మనం తీసుకొచ్చి దానికి కానీ ఉప్పు అంటుకుంది అనుకోండి, దాన్ని కడగలం, కడిగి ఆ పండుని తినగలం. ఎందువల్ల పండుకి ఆ ఉప్పు గుణం స్వభావం కాదు. అదే ఉప్పు గల్లును తీసుకొచ్చి మీరు శుభ్రంగా కడిగి తినగలరా? లేవు. ఎందుకు? దాని ఉప్పు స్వభావం గనక. అందుకు కోపం స్వభావం అయితే ఆ దైవాన్ని మనం ప్రసన్నం చేసుకోలేము. పరమేశ్వరునికి కోపం స్వాభావికం కాదు, అది విశేషం. మరి ఆయన ఎవడు? స్వతహాగా ఆయన శాంతస్వరూపుడు. ఆయనకి ఏ ఒక్కరి మీద కోపం కానీ ఏ ఒక్కరి మీద ప్రేమ కానీ లేదు ఆయనకి. అది శాస్త్రసిద్ధమైన విషయం. గీతలో కృష్ణ పరమాత్మ ఇదే చెప్పాడు, నాకు ఒకరి మీద ఆగ్రహం కానీ నమే ద్వేష్యోస్తి కశ్చన, నేను ద్వేషించాలనుకునేవాడు ఎప్పుడూ లేడయ్యా. నమే ద్వేష్యోస్తి కశ్చన అయినప్పుడు మరి రాముడుగా ఎందుకు దిగిరావాలి, కృష్ణుడుగా ఎందుకు దిగిరావాలి, నరసింహునిగా ఎందుకు దిగిరావాలి? వచ్చినప్పుడు మామూలుగా ఊరుకున్నాడా? ఆ నృసింహస్వామిగా వచ్చిన, కృష్ణుడిగా వచ్చిన, రాముడిగా వచ్చిన ఎదురు శత్రువు గడగడలాడాడే, మరి కోపం లేదంటే ఒప్పుకుంటామా అని కోపం ఉంది. జాతరోషస్స సంయోగే చెప్తూనే ఉన్నారు. కానీ జితక్రోధ అన్నారు మళ్ళీ రారాముణ్ణి, క్రోధాన్ని జయించాడు అని. ఈ క్రోధం ఎటువంటిది? అధర్మాన్ని శిక్షించడానికి స్వామి ప్రకటించిన ఒక ప్రతాపం మాత్రమే తప్ప ఆయన స్వభావ సిద్ధమైనటువంటిది కోపం కాదు. అందుకు స్వామి నీ కోపం ఏమిటి అంటే ఆయన చెప్పాడు, ఎందుకు కోపం వస్తుంది భగవంతునికి అర్థం చేసుకోండి. ఊరికనే మన మీద కోపగించుకుంటున్నాడా? ఇక్కడ మనం భగవంతుడిని ఎందుకు శరణు పెడుతున్నాం? దుఃఖం నుంచి విమోచనం కోసం. ముందు అది అర్థం చేసుకున్నాం. కోపానికి ఎందుకు నమస్కరించాం అంటే ఆ కోప ప్రభావం మనం అనుభవిస్తున్నాం. మన ఎదురుగా ఉన్న బాణాన్ని చూసి వణికిపోతున్నాం మనం. అంటే ఒక సంఘటన నుంచి మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఈ సంఘటన ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఉన్న ప్రకృతి నుంచే ఇది వచ్చింది కదా. ప్రకృతి నుంచి ప్రయోగింపబడినటువంటి ఒక సంఘటన, ప్రకృతి శక్తి నుంచి వచ్చినది. కనుక ఈ ప్రకృతి శక్తి ఏదో అది బాణంగా గోచరిస్తున్నది. దాన్ని చూసి మనం భయ విఫలం అవుతున్నాం. కానీ ఈ ప్రకృతి శక్తి అనేది ఏ ధనుస్సుకు సంధింపబడిందో చూడండి. ఒక బాణాన్ని చూడడం కాదు, ఈ బాణం దేని మీద ఉంది? ఈ బాణం ధనుస్సు మీద ఉంది. అందుకు మనం కొట్టేది కేవల బాణమా కాదు, బాణం దేని యందు ఉందో ధనుస్సు కూడా కారణం దీనికి. అందుకు కారణం నుంచి కారణానికి వెళ్ళడం ఇది, ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా చూడండి. ముందు బాణమే కనబడుతుంది ఎవరికైనా, తర్వాత కొంచెం ఆలోచిస్తే, గడగడ వణికిపోకుండా కాస్త ఆలోచిస్తే ఈ బాణం ఉన్న ధనుస్సు కనబడుతుంది. కేవలం ధనుస్సు చేయగలుగుతుందా? ఆ ధనుస్సున్న చెయ్యిని ఇప్పుడు మనం పట్టుకుంటాం. ఇప్పుడు మనం తొలగించే దేన్ని? బాణాన్న, ధనుస్సున, చేతిన, లేదా ఆ చెయ్యి ఎవరిదో ఆయనని ప్రసన్నం చేసుకుంటే ఇవన్నీ తగ్గిపోతాయి. ఇది అనమాట కారణం ఏమిటా అని వెతుకుతూ వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన క్రమం ఈ మంత్రంలో మనకి చూపిస్తున్నాడు. ప్రకృతి శక్తి నుంచి మనం దుఃఖం అనుభవిస్తున్నాం. ప్రకృతి శక్తులు అంటే నీరు, నిప్పు ఇవి మాత్రమే అనుకోవద్దు. నిన్న చెప్పినట్లు మన చుట్టూ ఉన్నటువంటి సమస్త వ్యవస్థ కూడా ప్రకృతిలోని భాగమే. చిట్ట చివరికి మనలోంచి వ్యక్తమవుతున్నటువంటి అనుభవాలు కూడా. అయితే ఈ బాణములన్నీ దేనికి సంధించున్నాయి? ప్రకృతి అనే ఒక మహాధనువుకి సంధింపబడి ఉన్నాయి ప్రకృతి శక్తులన్నీ కూడా. ఈ ధనువు ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఆయన ఊరికనే ప్రయోగిస్తున్నాడా కోపాన్ని? అంటే కోపం ఎందుకు వస్తుందో ఆయనే శాస్త్రంలో చెప్పారు. ఏమని? శృతి స్మృతి మమై వాజ్ఞ యస్త్వాముల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచ్ఛేది మమ ద్వేష్య సమే వధ్యశ్చ జాయతే. ఇది పరమేశ్వరుడు చెప్పాడు. నాకెవరి మీద కోపం వస్తుంది, ఎవడు నాకు వధ్యుడు, వధ్యుడు అంటే సంహరింపదగిన వాడు లేదా శిక్షింపదగిన వాడు, ఆయనే చెప్పాడు. నేను ప్రపంచంలో ఒక ఆజ్ఞ పెట్టాను అంతే కదండి. ఒక రాజ్యం పాలించేటప్పుడు ఒక రాజు కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తాడు, ఒక లా పెడతాడు. ఈ లాని, ఈ ఆర్డర్ని ఎవడు పాటించడో వాణ్ణి శిక్షిస్తాడు. శిక్షిస్తున్నప్పుడు మనం ఏడవడం సహజం. అలాగే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖములన్నీ కూడా ఆయన గారి యొక్క ఆర్డర్ని అతిక్రమించడం వల్లనే, అందులో సందేహం లేదు. ఊరికినే జగత్ప్రభువు ఎవరిని శిక్షించడు. ఏం పాపం చేశామండి అన్నామే, అది నిజమే. సృష్టిలో కూడా ఎవడైనా దుఃఖం పడుతుంటే అయ్యో పాపం అంటాం, సహజంగా అంటాం, అంటా దానివల్లే అనుభవిస్తున్నాడ్రా అని చెప్పడమే. అదొకటి ఉంది మనకి. పాపం అంటే ఏమిటి? నా ఆజ్ఞారూపములైనటువంటి శృతులు స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘ్య అతిక్రమించి ఎవడు వర్తతే ప్రవర్తిస్తున్నాడో వాడు ఆజ్ఞాచ్ఛేది, నా ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడు, వాడిని నేను శిక్షించి తీరుతాను. తప్పదు కదండి, జగదీశ్వరుడు ప్రభువు గనక ఆయన బాధ్యత. అందుకే మనకు అమ్మవారి నామాల్లో ఇదే రహస్యం కనబడుతుంది, నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. అది ఇది ఒకటే అర్థం. అమ్మవారు ఏం చేశారు? నిజ ఆజ్ఞారూప నిగమ. నిగమ అంటే వేదములు, వేదాలను ఆధారం చేసుకున్న ధర్మశాస్త్రములు. ఇవన్నీ ఏమిటి? అమ్మవారి యొక్క, నిజ అంటే తన యొక్క, అమ్మవారి యొక్క ఆజ్ఞారూపములు. ఎవరైతే దీన్ని అనుసరిస్తారో వారికి పుణ్యం, ఎవరైతే దీన్ని అతిక్రమిస్తారో వారికి అపుణ్యం. ఇద్దరికీ రెండు ఫలాలు ఇవ్వడానికి ఆవిడే సిద్ధం. అందుకే పుణ్యాపుణ్య ఫలప్రద. పుణ్యము అపుణ్యము రెండు ఆసక్తే ఇస్తుంది. ఆ పరమేశ్వరుడే ఇక్కడ, అందుకు నా మీద నీకు కోపం వచ్చిందయ్యా, నేను చేసిన తప్పుకు గాను నువ్వు నా ఎడల నీ యొక్క శక్తిని ప్రకటించి బాధింపజేస్తున్నావు. ఎందుకంటే బాధ పెట్టాలన్నా దానికో శక్తి ఉండాలి అని నిన్ననే చెప్పుకున్నాం. బాధించే ముళ్ళొచ్చి గుచ్చుకుంది, నొప్పి పెట్టింది. కనుక ముళ్ళుకి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడే ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడు ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి లేకపోతే అది వస్త్రాన్ని ఎలా కుట్టగలదు? అది మనకు గుచ్చకూడదని చూసుకుంటాం, కానీ దానికి ఆ శక్తి సహజ శక్తి. అది మన దాకా వచ్చిందంటే సూదికి చర్మానికి ఒక యోగం ఉందన్నమాట. అది వచ్చి గుచ్చే పనేదో మనం ముందే చేసాం. అది ఏమిటి అంటే ఈశ్వరాజ్ఞా ఉల్లంఘనము. దానివల్లే ఈ దుఃఖం అనేది కలిగింది. ఈ దుఃఖ శక్తిని ప్రకటించింది నీ కోపం. ఆ తెలుసుకున్నానయ్యా, ఆ కోపాన్ని నువ్వు ఏ శక్తితో ఇస్తున్నావో అవి నీ శక్తి లేకపోతే ఇవి పనిచేయవు. ఒట్టి బాణం వెళ్ళేమీ చేయలేదు, నువ్వు ప్రయోగించకపోతే దానికి ఎక్కడ శక్తి వచ్చింది? అందుకే ఈ ప్రకృతి రూప ధనువుకి, అందులోంచి వచ్చే ప్రకృతి రూప శక్తులకి కూడా ప్రయోగం చేసినటువంటి నీ చేతులున్నాయే, ఆ చేతుల్ని ప్రేరేపించినవి నీ కోపమే. అందుకు స్వామి ముందు అక్కడ నమస్కరించి ఈ ఆర్డర్ ఇలా తెచ్చి బాహుభ్యాముతతే నమః అన్నాడు. చిట్ట చివరికి ఏం కనబడ్డాయి? స్వామి చేతులు కనబడ్డాయి. ఈ ప్రకృతిని, ఈ ప్రకృతి నుంచి వచ్చే శక్తుల్ని అతిక్రమించి ఉన్నటువంటి వాణ్ణి చూసాం ఇప్పుడు మనం. అందుకు మన చుట్టూ ఉన్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతి రూప ధనువు నుంచి వస్తున్న బాణ పరంపరలను చూసే మనం ఉండిపోయాం. కానీ ఈ బాణ పరంపరలు ఏ త్రిగుణాత్మక ప్రకృతిలో ఉన్నాయో ఆ ప్రకృతి ధనువని, దాన్ని ప్రయోగిస్తున్న వాడి శక్తే దీని నుంచి వస్తోందని ఆ చేతుల్ని మనం చూడాలి. ఇదే పరమ కారణం అని అంటే శివ పరమ కారణం. ఇప్పుడు మన భౌతిక నాగరికత అంతా ఎంత దాకా ఎదిగింది అంటే బాణాలు ధనుసు దాకా ఎదిగింది. కానీ పట్టుకు ప్రయోగించే వాడిని చూడాలంటే భౌతిక విజ్ఞానం చాలదు. దీని నుంచి శక్తిని ప్రకటిస్తున్న ఆ పరమేశ్వరుని దర్శించడానికి ఏకైక సాధనం నమస్తే, శరణాగతి మాత్రమే. ఆ శరణాగతితోనే పరమ కారణాన్ని చూడగలం. అందుకే శివుడికి ఏం పేరు? నిన్ననే చెప్పుకున్నాం, రుద్దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతిన ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భిహి శివ పరమ కారణం. పరమ కారణం అంటే అల్టిమేట్ రీజన్ అనమాట. అంతకు మించిన కారణం మరొకటి లేదు. ఈ జగత్తులో అన్నిటికీ కారణ కారణుడు పరమేశ్వరుడు. అన్నిటికీ ఆయన పరమ కారణుడు, కానీ ఆయన కారణాతీతుడు. ఆయన కారణాతీతుడు, అన్నిటికీ ఆయన కారణము అనే విషయాన్ని తెలుసుకుని శరణాగతి వేడాడు. అయితే వేడుకుంటే క్షమించేస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు. ఎందుకంటే కోప స్వభావం కాదు గనక. త్రికరణ శుద్ధిగా శరణ వేడి నమస్తే అంటే తప్పక అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. అయితే ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకుంటే ఒకటి మనకు స్ఫురిస్తుంది, ఏదో బాధల్లో ఉన్నప్పుడు పరమేశ్వరుని శరణ వేడి ఆయన ప్రసన్నం చేసుకోవడం ఇందులో కనిపిస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు మనకి చాలు, కానీ బ్రహ్మజ్ఞానులము అనుకుని భ్రమపడేవారు ఈ కోపం తగ్గించుకోవడం, ఈ ఆనందాలు ఇవేవీ కాదు, మనకు బ్రహ్మజ్ఞానం కావాలి అని అంటే, బ్రహ్మజ్ఞానం కావాలి అని ఒకటి అనుకుంటున్నావు కదా, అంటే అది లేదని కదా అర్థం. అది లేకపోవడం అనేది ఒక దుఃఖమే కదా. ఆ దుఃఖం నుంచి విమోచనం కలగాలి అంటే ఈ దుఃఖం రావడానికి కారణం ఒక పాపమే కదా. ఆ పాపం తొలగాలన్నమాట. ఆ పాపం తొలగాలన్నా ఈశ్వరుని శరణ వేడాలి. అందుకే దుఃఖం యొక్క నిర్వచనం ఎవరికి వాడు పెట్టుకోవాల్సిందే. నిన్న చెప్పుకున్నాం ఈ విషయాన్ని. అందుకే చాక్లెట్ దొరకలేదన్న దుఃఖం పిలవడిది. అయ్యో నేను నాకు రావాల్సిన లక్షలు రాలేదే అనే పెద్దవాడి దుఃఖం వాడిది, వాడి దుఃఖం వీడికి చాలా చిన్నది, వీడి దుఃఖం వాడికి ఇంకా చిన్నది, ఎవడి దుఃఖం వాడికి పెద్దది. అందుకే పీత కష్టాలు పీతమన్నారు. ఎవడి దుఃఖం వాడికే కనుక గొప్పగా దుఃఖపడడం కూడా గొప్ప సంస్కారం ఉండాలి. ఈ సంసార సముద్రం నుంచి నేను ఎప్పుడు బయటపడతాను అని ఏడవగలగాలి. ఆ ఏడుపు రావడం చాలా గొప్ప విషయం. ఆ ఏడుపు ఎవరికైనా వస్తుందా? ఎవరైనా చెప్తే సంసారంట, సముద్రంట, బయటపడ్డంట అని మనం అంటాం. ఎందుకంటే అందులో మునుగున్నామని కూడా తెలియదు. ఎందుకంటే దానిపైన ఒకటి ఉందని తెలిస్తే కదా, పుట్టిన దగ్గర నుంచి ఇందులోనే మునిగి తిరిగేవాడికి ఈ సముద్రం పైన ఒకటి ఉందని తెలియదు మనకి. అందుకే ఆ పైన ఒకటి ఉందని తెలిస్తే బయటపడాలని ప్రయత్నం. పైన అది ఉందని తెలియదు, తను మునుగున్నాడని తెలియదు. అందుకే నేను చెప్పుకున్న అజ్ఞానాన్ని గుర్తించడానికి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం రాగానే అప్పుడు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంలో దీని నుంచి బయటపడాలని పరమేశ్వరా అని శరణ పెడితే ఆయన తప్పకుండా సిద్ధంగా ఉన్నాడు. ముంచినవాడు ఆయనే, తేల్చేవాడు ఆయన. ఎందుకు ముంచాడు, ఎందుకు తెలిచాడు? అదే పశుపాస విమోచని. ఎందుకు ముంచాడు అంటే ముంచే పని ఒకటి చేసుకున్నావు కనుక. ఎందుకు తేల్చుతాడు? తేల్చమని వేడుకున్నావు కనుక. అది రెండు ఆయనే చేస్తాడు. నమస్తే రుద్రా సంబోధనలోనే రుద్రా అని సంబోధించారు. దీనికి భాష్యకారులు ఎంత చక్కటి అర్థం చెప్పారంటే ప్రణత దుఃఖ ద్రావక అన్నారు. రుద్ర అంటే నిన్న మనం చెప్పుకున్నాం అనేక అర్థముల్లో ఒకటేమిటి, దుఃఖమును ద్రవింపజేయవాడు. ఎవరి దుఃఖాన్ని ద్రవింపజేస్తున్నాడు? ప్రణత. ఆయన కోపగించుకుని వీడు చేసిన పాపానికి శిక్షించడానికి వచ్చినప్పటికీ కూడా కరుణామయుడండి. కరుణామయుల కోపం ఎక్కువసేపు ఉండదు. ఉత్తమ క్షణకోపం స్యాత్ అన్నారు. ఎవరి కోపం ఎలా ఉంటుందో పెద్దవాళ్ళు చెప్పారు. ఉత్తముడి కోపం క్షణకాలం ఉంటుందిట. మధ్యమశ ఘటికాద్వయం, రెండు ఘడియలు ఉంటుంది మధ్యముడి కోపం. అధముడి కోపం ఒక రోజు ఉంటుందిట. ఇంకా అధమాధముడి కోపం చెప్పక్కర్లేదు, వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. వాడు పరమేశ్వరుడు ఉత్తమోత్తముడు. ఆయనకి క్షణం కూడా కోపం నిలవదు. పాపం అంతా వస్తాడు. పిల్లవాడి దగ్గరికి వెళ్ళి కొట్టడానికి వెళ్ళగానే పిల్లవాడు చూసి వా నేడ్చి కాలు పట్టుకున్నాడు అనుకోండి, ఆ తండ్రికి కొడతాడా చెప్పండి? అలాంటి వాడు పరమేశ్వరుడు. ఈ శరణాగతులైన వాడిని చూసిన వెంటనే ఆయనకు జారి కలుగుతుందిట. అందుకే నమస్తే మన్యవా రుద్ర, హే రుద్రా తే మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అని చెప్పారు. ఇక్కడ నమస్కారం అనగా నేను చెప్పుకున్నవన్నీ గుర్తు తెచ్చుకోండి. రుద్ర అంటే ప్రణత దుఃఖ ద్రావక, ఈ పేరు ఆయన పెట్టుకున్నాడు. ఆయన మనకు తమిళనాటలో ప్రణతార్తి హరుడు అనే పేరుతో ఉన్నాడు పరమేశ్వరుడు. ప్రణత ఆర్తి హరుడు, నమస్కరించిన వారి యొక్క ఆర్తిని పోగొడతాడు. అందుకే నమస్తే రుద్ర. అసలు ఎవడు పెట్టాడయ్యా పేరు ఆయనకి అంటారు త్యాగరాజస్వామి. ఇలలో ప్రణతార్తి హరుడను చూపేరెవరిరే, శంకరుడని నీకు ఎవరు పేరనేది? నమస్కరించిన వారి ఆర్తిని పోగొడతావన్న పేరు ఎవరు పెట్టారయ్యా నీకు? శంకరుడు. నమస్కరిస్తే చాలు, శం శుభం శాంతిం కరోతి ఇతి శంకర. అటువంటి వాడు. మరి నీకు ఎన్ని రకాలుగా నమస్కారం పెడుతున్నాను నేను. కర చరణ యుగము నొసలు భుజంబును ధరణి సోకి మృక్కగా లేదా, కరము చరణము ఇవన్నీ పెట్టి సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నానే, ఇంకా పలకవా స్వామి నీకు ప్రణతార్థుడిని పేరెవరు పెట్టారయ్యా అని కూడా తమచ్చాడు. అందుకే ఆయన ప్రణత దుఃఖ ద్రావక నమస్తే రుద్ర ఈ పేరు అందులో ఉందన్నమాట. అది త్యాగరాజస్వామి వారు నమక భావాన్ని అక్కడ గుర్తు చేశారు మనకి. నమస్కారం అంటేనే ప్రణతి అనేది. అందుకే నమస్కరించిన వారి దుఃఖాన్ని పోగొడతాడన్న అర్థం రుద్ర పేరులోనే దాచుకున్నాడు గనక. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. ఇలాగా కారణాన్ని వెతుకుతూ ఇంకా స్వామి చెయ్యి దగ్గరకు వచ్చామంటే ఎక్కడికి వచ్చినట్టండి.
2: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
3: గజాసురుడు తారకాసురుడు మరణించిన తర్వాత చాలా కాలం లోకాలన్నీ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాయి. కొంతకాలానికి తారకుడు వంశంలో గజాసురుడు అనేటటువంటి వాడు ఉద్భవించాడు. గజాసురుడు బ్రహ్మను గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అనేక వరాలిచ్చాడు. తపోవనం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ గజాసురుడు శోణితపురాన్ని రాజధానిగా చేసుకుని ధర్మ మార్గాన లోకాలన్నీ కూడా పరిపాలిస్తూ ఉన్నాడు. గజాసురుడు పాలించే కాలంలో అతివృష్టి అనావృష్టి అనేవి లేవు. ఎండలు వానలు సరిగ్గా ఉన్నాయి. దేశం సస్యశ్యామలంగా ఉంది, సుభిక్షంగా ఉంది. నేరాలు అనేవి లేవు, దుర్మార్గులు అనేవాళ్లు లేరు, దుర్మార్గాలు అసలే లేవు. అంతా సదాచార సంపన్నులే. అయినప్పటికీ గజాసురుడు వసుతః రాక్షస ప్రవృత్తి గలవాడు కావటం చేత దేవతల్ని మాత్రం కించపరుస్తూనే ఉన్నాడు. గజాసురుడు గొప్ప శివభక్తుడు. మూడు కాలాల యందు కూడా ఈశ్వరారాధన చేసేవాడు. ఒకరోజున ఈ అసురేంద్రుడు మంత్రి సామంత దండనాయకులతో సభ తెచ్చి ఉన్నాడు. ఆ సభలోకి నారదమునింద్రుడు వచ్చాడు. మహర్షికి ఎదురేగి స్వాగతం పలికాడు గజాసురుడు. ఆసనం అలంకరించాడు. ఆసనం అలంకరించిన తర్వాత ఆ మహర్షిని ఉచిత రీతిని సత్కరించాడు గజాసురుడు. సరే, కుశల ప్రశ్నలన్నీ అయినాయి. ఆ తర్వాత గజాసురుడు అన్నాడు, నారదమునింద్ర, నువ్వు త్రిలోక సంచారివి కదా, ముల్లోకాల్లోనూ ప్రజలు ఎలా ఉన్నారు, విశేషాలు ఏమిటో నాకు తెలియజేయవలసింది అని అడిగాడు. ఆ మాటలు విన్నటువంటి నారద మహర్షి, దానవేంద్ర, నీ పాలనలో ముల్లోకాల్లోనూ ప్రజలు సుఖంగా ఉన్నారయ్యా, దేశమంతా కూడా సుభిక్షంగా ఉన్నది. కాకపోతే నాకు మాత్రం ఒక చిన్న లోటు కనిపిస్తూ ఉన్నది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి గజాసురుడు ఒక్కసారిగా అవాక్కై, లోట ఏమిటిది మునీంద్ర, మీరు చెప్పండి, తక్షణమే నేను దాన్ని భర్తీ చేస్తాను అన్నాడు. ఏం లేదు రాక్షసరాజా, ముల్లోకాల్లోనూ కూడా నిన్ను మించినటువంటి శివభక్తుడు అనేవాడు ఎవడూ లేడు. నిరంతరము మూడు కాలముల యందు కూడా నువ్వు శివపూజ చేస్తూనే ఉన్నావు. మరి నువ్వు పూజించేటటువంటి శివుడేమో కైలాసంలో ఉన్నాడు, నువ్వేమో భూలోకంలో ఈ శోణితపురంలోనూ ఉన్నావు. ఇలా ఉండటం అనేది అంతగా నాకు బాగా కనిపించటం లేదయ్యా, నాకు మాత్రం ఇది కొంచెం అసౌకర్యంగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్నది. కాబట్టి నువ్వు ఆ ఈశ్వరుణ్ణి మెప్పించి నీ హృదయ మందిరంలో గనక ఆయన్ని ప్రతిష్ఠించుకున్నట్లయితే నీకు కూడా ఆయన్ని పూజించడానికి చాలా వీలవుతుంది. భూత భవిష్యత్ వర్తమానాల్లో కూడా నిన్ను మించినటువంటి శివభక్తుడు గాని శివపూజ దురంధ్రుడు గాని ఎవ్వరూ లేరు, అందుచేత హరుడు కూడా నీ కోరిక కాదనడు. శంకరుడు గనక నీ హృదయ మందిరంలో ప్రతిష్ఠింపబడ్డట్లయితే దేవతలు కూడా చేతులు కట్టుకుని తలలు వంచుకుని నీ ముందు నుంచుంటారయ్యా, అది ఎంత గొప్ప భాగ్యం చెప్పు. దానవ సార్వభౌమ, ఇప్పటికే నీ యశస్ చంద్రికలు 14 లోకాల్లోనూ కూడా వ్యాపించి ఉన్నాయి. ఈశ్వరుడు గనక నీ హృదయ స్థానంలో ప్రతిష్ఠించబడ్డట్లయితే ఆచంద్ర తారార్కము నీ పేరు నిలిచిపోతుంది, ఒక్కసారి ఆలోచించు అన్నాడు నారదుడు. ఆ మాటలు విన్నాడు గజాసురుడు. ఇవి అతడి చెవుల్లో బాగా దూరాయి, తలకి బాగా ఎక్కినాయి. ఆలోచిస్తూ ఉన్నాడు, మహర్షి చెప్పింది నిజమే కదా, ఈశ్వరుణ్ణి గనక తన హృదయంలో ఉంచగలిగినట్లయితే తనకి తిరుగు అనేది లేదు, మృత్యువు కూడా తన జోలికి రాదు కదా. తను అజరామరుడవుతాడు, చావనేది ఉండదు, ఇది బాగుంది కదా. మరి ఈ రకంగా ఎందుకు చేయకూడదు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. సరే, ఈ రకంగా ఆలోచించి ఏమైనా సరే ఆ ఈశ్వరుణ్ణి గనక తెచ్చి హృదయ కమలంలో గనక బంధించగలిగినట్లయితే ఇంతకన్నా కావాల్సింది ఏమీ లేదు అని పరమేశ్వరుణ్ణి నియమనిష్టలతో అర్చించడం మొదలుపెట్టాడు. గజాసురుడి యొక్క భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. అప్పుడు గజాసురుడు, దేవదేవా, ఓ పరాత్పర అనాథరక్షక ఆశ్రిత పారిజాత, నన్ను కరుణించవయ్యా. నీ సన్నిధే నాకు పెన్నిధి, నిన్ను వదిలే ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. భక్తుడు ఒకచోట భగవంతుడు ఒకచోట ఉండటం అనే ధర్మం కాదు తండ్రి. ఓ మహాప్రభు, అందుచేత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవు, ఆది మధ్యాంత రహితడవు అయినటువంటి నువ్వు సర్వకాల సర్వావస్థల ఎందుకు కూడా నా హృదయ పద్మంలోనే నివసించాలి, ఇదే నా విన్నపము అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి శివుడు సరే అని ఒక పార్థివలింగ రూపం దాల్చి గజాసురుడి యొక్క హృదయంలోకి ప్రవేశించాడు. జగాలను ఏలేటటువంటి ఈ పరమేశ్వరుడు తన హృదయ మందిరంలో నివాసం ఉన్నాడు కాబట్టి తనకన్నా అదృష్టవంతుడు అనేవాడు ఇంకొకళ్ళు లేడు. రాక్షస మహారాజు యొక్క ఆనందానికి అవధులు లేక అసలు అవధులు అనేవి లేకుండా పోయినాయి. కైలాసంలో శివుడు కనిపెట్టడం లేదు, శివుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఇలా తెలియక కైలాసవాసులంతా కూడా కంపించిపోతూ ఉన్నారు. రుద్రగణాలు నలుమూలలా వెదగడం మొదలుపెట్టినాయి. పార్వతీదేవి జయ విజయ అనేటటువంటి సేవకుల్ని పిలిచి శివుడు ఎక్కడున్నాడో కనుక్కురమ్మంది. వాళ్ళు కొన్ని రుద్రగణాలతో కలిసి వెతగ్గా చివరికి కైలాసనాథుడు ఈ గజాసురుడి యొక్క హృదయమునందు ఉన్నాడు అని తెలిసింది. వెంటనే ఆ విషయాన్ని వాళ్ళిద్దరూ వచ్చి పార్వతీదేవికి విన్నవించారు. రుద్రగణాలు తిరిగి వచ్చి ఈశ్వరుడు శోణితపురంలో ఆ గజాసురుడి యొక్క హృదయంలో ఉన్నాడమ్మా అని చెప్పేసి ఆ విషయాన్ని కాస్త గౌరీదేవికి విన్నవించారు. పార్వతీదేవి తన సోదరుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి ఈ విషయాన్ని తెలియజేసి, శ్రీధర, గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు భక్తవశంకరుడైన

కాబట్టి మేం తిరిగి వచ్చేదాకా కైలాసాన్ని కాపాడుతూ ఉండవలసింది అని చెప్పి ఆ ప్రమథగణాలన్నీ కూడా వెంటబెట్టుకుని త్రోవలో ఇంద్రాయ దేవతల్ని కూడా తనతో పాటుగా తోడు తీసుకుని ఆ శోణితపురానికి బయలుదేరాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే యుక్తము అని భావించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలకు తలా ఒక వాద్యము ఇచ్చి తాను కూడా చిరుగంటలు సన్నాయి ధరించి శోణితపురానికి వెళ్లి ఈ గంగిరెద్దిని చిత్ర విచిత్రంగా ఆడించడం మొదలుపెట్టాడు శ్రీహరి. ఈ నందీశ్వరుడు కూడా తన స్వామి కోసం లయబద్ధంగా ఆడుతూ చూపరులందరినీ కూడా బాగా ఆకట్టుకుంటూ ఉన్నది. ఈ విషయం ఆనోటా పాకి రాజప్రసాదం దాకా వెళ్ళింది. గజాసురుడు విన్నాడు ఈ సంగతి. గంగిరెద్దు ఆట చాలా బాగున్నది, వాళ్ళెవరో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు గాని గంగిరెద్దును మొత్తం చాలా బాగా ఆడిస్తూ ఉన్నారు, ఎద్దు బాగా ఆడుతూ ఉన్నది, ఆ ఎద్దుతో ఉన్నటువంటి ఆ వాద్యగాళ్లు పాటగాళ్లు అందరూ కూడా చాలా బాగున్నారు, వాళ్ల యొక్క ఆటపాట చాలా గొప్పగా ఉన్నది, తను కూడా ఆటను చూడాలి అనుకున్నాడు. సరే రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కదువే ఉంది, వెంటనే ఆటగాళ్లకు కబడి చేశాడు. వాళ్ళందరినీ కూడా తన యొక్క సభకు వచ్చి అక్కడ ప్రదర్శన ఇవ్వండి అన్నాడు. ఆటగాళ్లందరూ కూడా గజాసురుడి యొక్క సభామండపం చేరారు. ఆట మొదలైంది. విష్ణుమూర్తి పాట పాడుతూ ఉన్నాడు, బ్రహ్మదేవుడు సన్నయి వాయిస్తూ ఉన్నాడు, దేవేంద్రుడు మృదంగం వాయిస్తున్నాడు, అప్సరాంగలందరూ కూడా నాట్యం చేస్తూ ఉన్నారు, గంధర్వులందరూ కూడా శ్రీహరితో పాటుగా గొంతు కలిపి వాళ్లు కూడా పాడుతూ ఉన్నారు. నందీశ్వరుడి యొక్క కాళ్లకు గజ్జలు కట్టారు, మెడలో చిరుమువ్వలు వేశారు, శరీరం మీద వివిధ రకాలైనటువంటి అలంకారాలు చేశారు. ఆ పాటకి అనుగుణంగా గంగిరెద్దు ఆడుతూ ఉన్నది. సభలోని వాళ్లంతా విస్తుపోయి అసలు గంగిరెద్దు ఈ రకంగా ఆడుతుందా అని అమితమైనటువంటి ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. అదను చూసినటువంటి శ్రీహరి శివస్తోత్రాలు అందుకున్నాడు. వాద్యాలు మిన్నుముట్టాయి, నంది మైమరిచి ఆడుతూ ఉన్నాడు. శివస్తోత్రాలకు ఈ నంది యొక్క ఆటకు మైమరిచిపోయాడు రాక్షసరాజు. విష్ణుమూర్తి శివుణ్ణి గొప్పగా స్తుతిస్తూ ఉన్నాడు. ఆ శివస్తోత్రాలు వినంగానే అసలు గజాసురుడికి ఒళ్ళు తెలియటం మానేసింది. తనను స్తోత్రం చేస్తూ ఉంటే లింగరూపంలో ఆ గజాసురుడి హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఉబ్బిపోయాడు. ఆ విషయం గ్రహించినటువంటి శ్రీహరి అదే అదనుగా తీసుకున్నాడు. ఆటపాట ఇంకా ఊపందుకున్నాయి. ఒకవైపు భక్తి, రెండవైపు గంగిరెద్దు ఆట, కన్నులు పండవగా ఉంది. గజాసురుడి హృదయంలోనంటి శివలింగం క్రమేణా ఉబ్బిపోతూ ఉన్నది, అది పెరిగిపోతూ ఉన్నది. రాక్షసేంద్రుడి యొక్క కడుపు పెద్దదైపోతోంది, ఇంకా పెద్దదైంది, ఇంకా పెద్దదైంది, ఇంకా పగిలిపోయేట్టుంది. అతడికి ఊపిరాటం లేదు. ఇది శ్రీహరి మాయా, ఇంకా లాభం లేదు. పరమేశ్వరుణ్ణి తీసుకెళ్లిపోవడానికి వచ్చారు దేవతలు, వీళ్లందరూ కూడా దేవతాగణాలు. ఆ ఆడుతున్నది ఏదో గంగిరెద్దు కాదు, సాక్షాత్తు నందీశ్వరుడే. అర్థమైపోయింది గజాసురుడికి. తన పని అయిపోయింది. ఏ రకంగా ఆలోచించినటువంటి గజాసురుడు పరమేశ్వర రక్షమాం రక్షమాం రక్షరక్ష అంటూ భక్త సులభుడైనటువంటి ఈశ్వరుడు ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. ఆ ఈశ్వరుడు, గజాసుర నీకు కాలం ఆసన్నమైంది, నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అంత ఆ గజాసురుడు, స్వామి నా శిరస్సు ఎల్ల వేళలయందు కూడా పూజింపబడాలి, నా చర్మాన్ని నువ్వు ధరించాలి, నాకు మళ్లీ జన్మంటూ లేకుండా

0: అయ్య ప్రాప్తిని కలిగించాలి అన్నాడు. రాక్షసేంద్రుడి యొక్క కోరికలు అన్నీ తీర్చాడు శంకరుడు. ఆ తరువాత అతని హృదయాన్ని చీల్చుకుని బయటికి వచ్చేసి
1: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాటర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వీ నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోర్సెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునెరియ తమిళోసై. ఫిలాసఫికల్ డిస్కోర్సెస్ అండ్ పెరియ పురాణం లెక్చర్స్ ఇన్ తమిళ్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ శివతత్వం. ప్రోగ్రామ్స్ ఇన్ లాంగ్వేజెస్ అదర్ దాన్ తమిళ్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ శైవలహరి. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దీస్ చేంజెస్ దేర్ విల్ బీ సమ్ అడ్జస్ట్మెంట్స్ టు ప్రోగ్రామ్ టైమింగ్స్. వీ ట్రస్ట్ దట్ యూ విల్ కైండ్లీ యాక్సెప్ట్ దీస్ షెడ్యూల్ చేంజెస్ విత్ అండర్స్టాండింగ్ అండ్ పేషెన్స్. వీ ఆల్సో రిక్వెస్ట్ యూ టు ఎన్కరేజ్ యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ టు లిసన్ టు అండ్ బెనిఫిట్ ఫ్రమ్ అవర్ రేడియో సర్వీసెస్. ఓం నమ శివాయ.

भूयासम् सुवीरो वीरैः सुपोषः पोषैः उदुत्यञ्जातवेदसं देवं वाहन्ति केतवाः दृशे विश्वा आय सूर्यं चित्रं देवानामुदागादनीकञ्चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षज्ञ सूर्य आत्मा जगातस्तस्थुषश्च अग्नेन या सुपथा आराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोध्यस्मज्जोहुराणमेनो भूयिष्ठान्ते नम उक्तिं विधेम अयन्नो अग्निर्वरीवस्कृणोत्त्वयं रुधः पुर एतु प्रभिन्दन् अयं वाजाञ्जयतु वाजा साता अयज्ञशत्रूञ्जयतु जर्हृषाणस्वाहा रूपेण वो रूपमभ्यागा अन्तुथो वो विश्ववेदा विभाजतु ऋतस्यापथा प्रेता चन्द्रदक्षिणाः विश्वः पश्यप्यन्तरिक्षं यतस्वसदस्यैः ब्राह्मणमद्यवेदेयपितृमन्तं पैतृमत्यमृषिमार्षे यज्ञसुधातु दक्षिणम् अस्मद्रा आता देवत्रा गच्छ प्रदाता रमावीशा अग्नये त्वा मह्यं वरो नो ददातु सोऽमृतत्वमस्यात् आयुर्दात्र एधिमयो मह्यं प्रतिग्रहीत्रे रुद्राय त्वा मह्यं वरो नो ददातु सोऽमृतत्वमस्यात् प्राणोदात्र एधिमयो मह्यं प्रतिग्रहीत्रे बृहस्पताये त्वा मह्यं वरो नो ददातु सोऽमृतत्वमस्यात् त्वग्दात्रये एधिमयो मह्यं प्रतिग्रहीत्रे यमाय त्वा मह्यं वरो नो ददातु सोऽमृतत्वमस्यात् वयो ओदात्रये एधिमयो मह्यं प्रतिग्रहीत्रे को ओदात् कस्मा अदात् कामो ओदात् कामायादात् कामो ओदाता कामः प्रतिग्रहीता कामैतत्ते तव कामसता भून जामहे समिन्द्रनो मनासा नेशिगोभिः सज्ञसूरिभिर्मघवन्सग्स्वस्त्या सम्ब्रह्माना देवकृतं यदस्ति सन्देवानाज्ञसुमतो यज्ञियानाम् संवर्चा सापया सा सन्तनोभिरगन्महिमना सा सज्ञा शिवेन त्वष्टा आसुदत्रो विदाधातु रायो नो मार्ष्टु तन्वो यद्विलिष्टम् धाता रातिः सावितेदञ्जूषन्ताम् प्रजापातिर्निधिपा देवो अग्निः त्वष्टा विष्णुः प्रचया आसज्ञरानो यजामाना यद्रवीणम् दधातु सुगावो ओ देवाः सदा न अकर्मय आजग्मेदज्ञ सवानञ्जुषाणाः भरामाणा वहामाना हवीग्यश्यस्मे धत्तवसवो वसूनि याँ आवाह उषतो देवदेवाग्यस्तान्रेर यस्वे अग्ने सधस्थे जक्षिवाग्यसः पपिवाग्यसश्च विश्वे सुङ्घर्मग्स्वरातिष्ठतानु वयज्ञहित्वा आप्रयति यज्ञे अस्मिन्नग्ने होता आरमवृणीमहीय हृधा गया हृधा गुता सामिष्ठाः प्रजानन् यज्ञमुपायाहि विद्वान् देवा गातु विदो गातुमित्वा गातुमीत मनासस्पत इमं देव यज्ञस्वाहा वातेधाः यज्ञा यज्ञं गच्छ यज्ञपातिं गच्छ स्वायोनिं गच्छ स्वाहा एष ते ए यज्ञो यज्ञपते सह सूक्तवाकः सर्वा वीरस्तञ्जूषस्वस्वाहा माहिर्भूर्मा प्रदाकुः उरुग्याहि राजा वरुणश्चकार सूर्या आयपन्था मन्वे एतवा ऊ
అపదే పాదా ప్రతిధాతవే కరుతాపాభక్త హృదయా విధశ్చిత్ నమో వరుణాయభిష్ఠీతో వరుణస్య పాశాః అగ్నేరణీకమప ఆవివేశాపాన్నపాత్ ప్రతిరక్షన్న సూర్యం దమే దమే సమిధై యక్ష్యగ్నే ప్రతీతే జిహ్వా ఘృతముచ్చారణ్యత్ స్వాహా సముద్రే తే హృదయమస్వంత సన్వా విషన్ఫోషాధీరుతాపా యజ్ఞస్యత్వాయజ్ఞపతే సూక్తోక్తౌ నమో వాకే విధేమయత్ స్వాహా దేవీరాప ఏష వో గర్భస్తజ్ఞ సుప్రీతజ్ఞ సుభృతం బిభృత దేవాసో మైషతే లోకః పరిచవక్షిషంచ వక్షి అవాబృధ నిచుంపున నిచేరురాసి నిచుంపున అవాదేవైర్దేవకృతమేనో యాసి శమవమర్త్యైర్మర్త్యాకృతం పురురావ్ణో దేవరిషస్పాహి దేవానాజ్ఞ సమిదాసి ఏ జాతు దశామాస్యో గర్భో జరాయూణా సహ యథాయం వాయురే జాతి యథా సముద్ర ఏజత్యే వాయం దశామాస్యో అస్రజ్జరాయూణా సహ యస్యాస్తే యజ్ఞియో గర్భో యస్యాయో నిర్హిరణ్యయీ అంగాన్యహృతాయస్య తం మాత్రా సమాజీగమగ్స్వాహా పురు

ీం త్రిపదీం చతుష్పదీం అష్టాపాదీం భువనాను ప్రథంతాగ్స్వాహ మరుతో యస్య హిక్షయే పాథా దివో విమహస ససుగోపాతామో జనః మహీద్యో పృథివీ చానయిమై యజ్ఞం మీమిక్షతాం పిప్రుతాన్నో భరీమభిః. ఆజిఘ్రకలశం మహ్యాత్వా విశంవిందావః పునారూర్జా నివర్తస్వసానః సహస్రం ధుక్ష్వోరుధారాపయస్వతి పునర్మావీషతాద్రయిః. హవ్యే కామ్య ఇలేరంతే చంద్రే జ్యోతే దీతే సరస్వతి మహి విశ్రుతి ఏతాతే అగ్నేన మాని దేవేషు మా సుకృతం బ్రూతాత్. ఇహరతిరిహర మధ్వమిహ ధృతిరిహ స్వధృతి స్వాహ ఉపసృజన్ ధరుణం మాత్రే ధరుణో మాతరంధయన్ రాయస్పోష మస్మాసు దీధరత్స్వాహ. అగన్మజ్యోతిరమృత అభూమదివం పృథివ్యా అధ్యారుహామ అవీదామదేవాన్ స్వర్జ్యోతిః. యువంతమింద్రాపర్వతాపురోయుధాయో నః పృతన్యాదపతంతమిద్ధాతం వజ్రే నతంతమిద్ధాతం దూరే చత్తాయచ్ఛన్ సద్గహానై యది నక్షతస్మాకగ్ఞ శత్రూన్ పరిశూర విశ్వతో ధర్మాదర్శీష్ట విశ్వతః. భూర్భువస్వ సుప్రజా ప్రజయా భూయాసం సువీరో వీరై సుపోష పోషై పరమే.

0: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajur Vedam, Karma Shaka, Adhyayam 10.
1: Atha Dashamo Adhyayaha
2: Om Deva Savitav Prasuva Yajnam Prasuve Mambhaga Aya Divyogan Dharvahke Etapahke Tannafpunatu Vachaspatir No Adhyavajagasvadat ధ్రువసదం త్వాన్రషదం మనస్సదం ఉపయామగ్రేహేతోసీంద్ర ఆజిత్వాజుష్టం గృహ్ణామ్యేషతేయో నిరింద్ర ఆజిత్వాజుష్టాతమం అప్సుషదం త్వాఘృతసదం వ్యోమసదం ఉపయామగ్రేహేతోసీంద్ర ఆజిత్వాజుష్టం గృహ్ణామ్యేషతేయో నిరింద్ర ఆజిత్వాజుష్టాతమం పృథివీసదం త్వాంతరిక్షసదం దివిసదం దేవసదం నాకసదం ఉపయామగృహీతోసీంద్ర ఆజిత్వాజుష్టం గృహ్ణామ్యేషతేయో నిరింద్ర ఆజిత్వాజుష్టాతమం అపాగ్యరసముద్వాజ సగ్గే సూర్యే సంతగ్గే సమాహీతం అపాగ్యరసస్యయోరసస్తం వో గృహ్ణామ్యుత్తమం ఉపయామగృహీతోసీంద్ర ఆజిత్వాజుష్టం గృహ్ణామ్యేషతేయో నిరింద్ర ఆజిత్వాజుష్టాతమం గ్రహ ఆ ఊర్జాహుతయో వ్యంతో విప్రాయమతిం తేషాం విషిప్రియానాం వోహమిషమూర్జగ్య సమగ్రభం ఉపయామగృహీతోసీంద్ర ఆజిత్వాజుష్టం గృహ్ణామ్యేషతేయో నిరింద్ర ఆజిత్వా జుష్టాతమం సంపృచస్థసమ్మా ఆభద్రేనా పృంత విపృచస్థవిమా ఆపాపేనా పృంత ఇంద్రస్య వజ్రో ఓసి వాజసాస్త్వజాయం వాజజ్ఞసేత్ వాజస్య నుప్రాసవి

రజిష్ణుః వాజీనో వాజజితో వాజజ్ఞ సరిష్యంతః బృహస్పతేర్భాగమవాజిఘ్రత. దేవస్యావయజ్ఞ సావితుః సవే సత్యసావసః బృహస్పతేరుత్తమన్నాకజ్ఞ రుహేమేంద్రస్యోత్తమన్నాకజ్ఞ రుహేమ. దేవస్యావయజ్ఞ సావితుః సవే సత్యసావసః బృహస్పతేరుత్తమన్నాకామరుహామేంద్రస్యోత్తమన్నాకామరుహామ. బృహస్పతే వాజం చయ బృహస్పతాయే వాచం వదత. బృహస్పతిం వాజం జాపయత. ఇంద్రవాజం జయేంద్ర ఆయ వాచం వదత. ఇంద్రం వాజం జాపయత. ఏషావస్సా సత్యా సంవాగా భూత్యయా బృహస్పతిం వాజమజీజపత. అజీజపత బృహస్పతిం వాచం వనస్పతయో విముచ్యధ్వం. దేవస్యావయజ్ఞ సావితుస్సవే సత్యసావసః బృహస్పతేర్.

ఏషస్యవాజీ క్షీపణిందూరన్యతిగ్రీవాయాంబద్ధో ఆపి కక్ష ఆసని క్రతుందధిక్రా అనుసంతవీత్పథామంకాగ్స్యన్వాపనీఫనత్ ఉతస్మా అస్య ద్రవాతస్తురన్యతః

అవే స్వాహ ఆ హర్పతాయే స్వాహ ఆ అన్హే ఏ ముగ్ధాయ స్వాహ ఆ ముగ్ధాయ వైనజ్ఞాశినాయ స్వాహ ఆ వినజ్ఞాశినా ఆంత్యాయనాయ స్వాహ అంత్యా ఆయ భువనాయ స్వాహ భువానస్య పతాయే స్వాహాధిపతయే స్వాహ ఆ ఆయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణోయజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతాగ్శ్రోత్రయజ్ఞేన కల్పతాం పృష్ఠయజ్ఞేన కల్పతాం యజ్ఞోయజ్ఞేన కల్పతాం జాయ ఏ

యమనగం రాజ్యాయంశం రాజ్యన్నాపనమే సౌమ్యం వై రాజ్యం సోమనే వక్షేణ భాషేనాపధామే రాజ్యం రేక్ష.

ప్రమాదేదనిగామచ్చ పితా వై ప్రసవానా భాగేనాపధావతి సగేనాప్యై సగం ప్రసవతి.

యజమానం సపరదుఘామితి సపహాదుఘా తక్షన్నా సత్యాభ్యాం యువానా పితరా అక్రతేత్యక్రత పితరా పునః విష్ట్యక్రత

శరదచతురాః నవం త్వష్టూ నిష్కృతమితి నిహికృతం త్వష్టుర్దేవస్య దేవస్య నిష్కృతం దేవస్య నిష్కృతం త్వష్టుర్దేవస్య నిష్కృతమితి నిహికృతం నవం త్వష్టూ అకరత చతురాః.

అభజంత సుకృత్య భాగం దేవేషు సుకృత్యేతి సుకృత్యయా సుకృత్యేతి సుకృత్యయా భాగం దేవేషు అభజంత సుకృత్యయా దేవేషు యజ్ఞియం వన్నయో భజంత.

ఉబ్జతమిత్యుబ్జతం రక్ష ఉబ్జతం రక్ష ఉబ్జతం ఉబ్జతమిత్యుబ్జతం ఇంద్రాగ్ని రక్షాః అప్రజా సంతు సదస్పతి ఇంద్రాగ్ని సంత్వత్రిణాః మహాంతా సదస్పతి అత్రిణ ఇత్యత్రిణాః తా మహాంతా తేన సత్యేన యచ్చతమితి యచ్చతం సత్యేన జాగృతం శర్మ యచ్చతం

శ్రీమధ్యేమసభేశ్వరాయ నమః. ఓం శివాయ నమః. ఓం చిదంబరమనవే నమః. ఓం మంత్రమూర్తయే నమః. ఓం హరిప్రియాయ నమః. ఓం ద్వాదశాంతస్థితాయ

0: భజ మన శివమేవ నిరంతరం.
1: పరమేశ్వరుడు ఎంత ప్రకాశస్వరూపుడో అంత ఆర్ద్ర స్వరూపుడు, అంత తడి ఆయన దగ్గర ఉంది. ఆ ఆర్ద్రత, దయ, ప్రేమ, ఇలాంటి ఆర్ద్రత. బాగా బాధపడితే ఒక ఎండిపోతే ఒక గ్లాసు నీళ్లు తాగండి, ఎంత శాంతి ఇస్తుందో మనకి. అలాగే విశ్వమంతా వ్యాపించిపోయిన ఆ పరమేశ్వరుణ్ణి తలంచుకోగానే ఒక శాంతి వెంటనే ఆయన ఇస్తున్నాడు. ఆ శాంతికి సంకేతమే ఆయన తడిసిపోయి కనిపించడం. అందుకే పరమేశ్వరుల్లో రెండు స్వరూపాలు ఉన్నాయి. దీనినే లలితా శాస్త్రంలో చిదేక రసరూపిణి అని చెప్పారు. చిత్ ఏక రసరూపిణి, ఆవిడ కేవల జ్ఞానంతో ఉన్న ఆనంద స్వరూపిణి, కేవల జ్ఞాన ఆనంద స్వరూపిణి. జ్ఞానం ఆనందం, అదే శివుడు జ్యోతిస్ఫాటకలింగం అనడం, మౌళివిని సత్పుణ్యేందు వాంతామృత అనడం. ఈ జ్ఞానానంద స్వరూపుడై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన ఆవిడ ధ్రువపదం, ధ్రువుడు ఆయన. అచలం శాశ్వతం ధ్రువం అని వర్ణించింది కదా, శాశ్వతమైన వాడు. ఇన్ని ఇన్ని మారుతూ వెళుతూ ఉన్నాయి మనం చూస్తున్నవన్నీ విశ్వంలో. వీటి వెనకాల మారని వాడు ఒకడు ఉన్నాడు. అలలు ఎన్ని ఆడుకుంటున్నా సముద్రం అలాగే ఎలా ఉంటున్నదో, ఇన్ని అలలు ఆ సముద్రంలోనే ఎలా కదులుతున్నాయో, ఆ బ్రహ్మము సముద్రం ప్రతి అలలో వ్యాపించినట్లుగా కనిపిస్తున్న భువనములన్నిట్లోనే బ్రహ్మము వ్యాపించి ఉన్నా వీటి వేటి వికారాలు అంటకుండా ఆయన ధ్రువమై ఉన్నాడు. అలలు మారిపోతున్నాయి, సముద్రం మారుతుందా? ఇవాళ కనబడిన అల రేపు ఉండదు, అంతెందుకు ఇప్పుడు కనబడిన అల వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ దానికి మూలమైన సముద్రం ఎక్కడికి పోతుంది? అందుకు అచలం శాశ్వతం ధ్రువం. ఇలాంటి అలలు లాంటి వాళ్ళ మనమే కాదు కనిపించే ప్రతిది. కానీ ప్రతి అలలో సముద్రం వ్యాపించి ఉన్నట్లుగా విశ్వంలో ప్రతి భువనంలో వ్యాపించి ఉన్నాడు. ఈ మహాసముద్ర దర్శనమే ఈ శివలింగ ధ్యాన శ్లోకంలో ఉందండి. ఇప్పుడు చెప్పండి, భారతీయుల పూజా విధానాలు కేవలం నమ్మకాల విశ్వాసాల కాదు, విజ్ఞానాలు ప్రతివీ కూడా. విశ్వానంతటిని ఏక చైతన్యంగా చూడగలిగేటటువంటి మహావిజ్ఞానం మనం ప్రార్థించే ప్రార్థనల్లోనే పెట్టుకున్నామే. ఇలాంటి ఈ దేశానికి ప్రార్థనలు నేర్పుతారా వచ్చి? ఇలాంటి ఈ దేశం కోసం ఎవడో వచ్చి ప్రార్థన చేయాలా? ఇంతకన్నా ప్రార్థన ఎవడు చేయగలడు? విశ్వవ్యాపకమైన మహాచైతన్యాన్ని కదిలించి విశ్వాన్నే మార్చగలిగే విశ్వేశ్వరుణ్ణి ఆరాధించే దేశానికి ఒకడు మతం వచ్చి చెప్పాలా? ప్రార్థనలు వచ్చి చెప్పాలా? అవి మన వాళ్ళు వినాలా? ఇప్పుడు చెప్పండి, ఇది ఇంత విశిష్టమైన ఈ భవ్య సంస్కృతికి నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు మనం చూస్తే ఇలా ఇప్పుడు నిర్గుణమైన పరబ్రహ్మమును చెప్పారు. అది నా ఎదురుగా ఉంది ఈ శివలింగం. ఎంత గొప్ప విశేషం చూడండి, విశ్వమంతా వ్యాపించిన వాడిని ఒక్క లింగంలో మనం చూస్తున్నాం. ఆయన విశ్వమంతా మళ్ళీ ఇది నిర్గుణతత్వ దర్శనమైతే సగుణంగా ఎలా ఉన్నాడో చూపిస్తున్నారు. వెంటనే సగుణ ధ్యాన శ్లోకం. బ్రహ్మాండ వ్యాప్త దేహాః భసిత హిమరుచాః భాసమానా భుజంగైః కంఠే కాలః కపర్దాః కలిత శిశికళాః చండ కోదండ హస్తాః త్రియక్షాః రుద్రాక్షమాలా సల్లిత వపుషాః శాంభవా మూర్తి భేదాః రుద్రాః శ్రీ రుద్ర సుక్త ప్రకటిత విభవాః న ప్రయచ్ఛంతు సౌఖ్యం. ఎలా ఉన్నాడయ్యా పరమేశ్వరుడు అంటే పరమేశ్వరులు అన్నాడు ఇక్కడ. రుద్రాహ అనేది బహువచనం, రుద్రులు. శతమనంతం భవతి అని చెప్పినట్లుగా అనంతము లేని రుద్రులు. ప్రతి రుద్రుడు ఒక్కలాగే ఉన్నాడు గనక అనంత రుద్రులకి ఏక రూపములే. అవి ఎలాగో అంటే బ్రహ్మాండ వ్యాప్త దేహాహ, బ్రహ్మాండమంతా నిండిపోయినట్ట. భసిత హిమరుచాహ, తెల్లని కాంతులతో ఉన్నారు, దానికి తోడు భస్మరేఖలు కూడా దిద్దుకున్నారు. భాసమానా భుజంగైహి, సర్పములతో అలంకరింపబడినటువంటి వారు. కంఠే కాలాహ, అందరికీ నీలకంఠమే. ఒక్కడు నీలకంఠుడైతే ఆయన నుంచి వచ్చేవాళ్ళందరూ నీలకంఠుడే. కంఠే కాలాహ కపర్దాహ, జటాజూటములు ధరించి ఉన్నట్ట. కలిత శశికళాహ, అందరూ కూడా చంద్రలేఖను ధరించి ఉన్నటువంటి వారు. చండ కోదండ హస్తాహ, కోదండాన్ని ధరించి ప్రకాశిస్తున్నటువంటి వారు. ప్రతివారు త్రియక్షాహ, మూడు కన్నుల వాళ్ళు. రుద్రాక్షమాలాహ, రుద్రాక్షలు ధరించి ఉన్నారు. సలలిత వపుషాహ, లలితమైన శరీరంతో ఉన్నారు అందరూ కూడా. లావణ్యమయమైన శరీరంతో ప్రకాశిస్తున్నారట. లలిత అంటే లావణ్యము అని ఒక అర్థం, లలిత అంటే లోకానికి అతీతమైనటువంటి వారు అని అర్థం. సలలిత వపుషాహ శాంభవాహ అంటే లోకానికి శుభమును కలిగించువారు. మూర్తిభేదాహ, అనేక మూర్తులతో ఉన్నటువంటి వారు. వాళ్ళు రుద్రాహ. వాళ్ళు రుద్రులు. ఆ రుద్రులే రుద్రసూక్త ప్రకటిత విభవాహ. ఈ రుద్రసూక్తముల ద్వారా మనకు విభవములన్నీ ప్రకటింపజేస్తున్నారు. అటువంటి రుద్రులు ఏం చేయాలి? నహ అంటే మాకు ప్రయచ్ఛంతు సౌక్ష్యం, సౌక్ష్యమునిచ్చుగాక అని ప్రార్థించారండి. ఇక్కడ ఆ జ్యోతిర్మయమైన ఆ శివలింగంలో ఎన్నెన్ని రుద్రరూపాలు విశ్వమంతా నిండిపోయిన రుద్రులందరినీ దర్శిస్తున్నాం. అందుకు ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళితే విశ్వవ్యాపకమైన ఒక మహాచైతన్యం నా ఎదురుగా ఉన్నది, అందులో ఇన్ని రూపాలతో ఆ పరమేశ్వరుడు ఉన్నాడు అని తెలిసి అప్పుడు మనం ఆరంభిస్తున్నాం రుద్ర నమకం చదవడం లేదా పఠనం పారాయణం అర్థం చేసుకోవడం. మొదటి స్వామికి నమస్తే అని మొదలుపెట్టాం. ఓ రుద్ర నమస్కారం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యా ఉత తే నమః. ఇది పదమును విభజించి చెప్పుకున్నా. ఇది ప్రథమ మంత్రం ప్రథమానువాకంలో మొదటి అనువాకంలో నమస్తే రుద్రా నీకు నమస్కారం అని చెప్తున్నారు. శుభంకరంగా శాంతంగా త్రిగుణాతీతంగా ఉండే ఆ పరమేశ్వరుణ్ణి ప్రత్యణువున దర్శించడమే రుద్రం యొక్క ప్రయోజనమని తెలియజేసి నమస్కారం యొక్క ప్రశస్తిని చెప్తూ నమ్రభావమే నమస్కారమని, మనస్సమర్పణమే నమస్కారమని, అహంకార సమర్పణం అని తెలియజేస్తూ ఇంకా చెప్పాలంటే నమస్కారం అంటే శరణాగతి అని చెప్పవచ్చు. భగవత్ శరణాగతే కైవల్య హేతువు. మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడా ఆ సాధన చేయడానికి కూడా భగవంతుని యొక్క కారుణ్యం మనకి కావలసింది. వేదం ఒప్పుకున్నది ఈ మాట శరణాగతి అనే మాటని, ఉపనిషత్తుల్లోనే చెప్తున్నది. ఆత్మబుద్ధి ప్రకాశం అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ముముక్షుడువై శరణమహం ప్రపద్యే అని ఉపనిషత్ మంత్రం. ముముక్షువైన నేను శరణ వేడుతున్నాను అని. ఎందుకంటే ఈశ్వరానుగ్రహం లేనిదే జ్ఞానం అనేదే లేదు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని. అందుకు పరమేశ్వర శరణాగతి అనేటువంటి దాని చేతనే మనం తరించగలం గనక శరణాగతి ద్వారా పరమేశ్వరుడు అవగతమవుతాడు. ఒక్క మాట చాలు వేదానికైతే. మనకు బోధపరచడానికి 1000 మాటలు కావాలి, కానీ వేదం ఒక్క మాటతో మనకి తెలియజేస్తుంది. నమస్తే ఈ ఒక్క మాట చాలు మనకి, దానితోనే ప్రారంభమవుతోంది ఈ మంత్రం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. ఇక్కడ విశేషం రుద్ర అని సంబోధిస్తున్నారు. ఇది వినే ముందు ఒక చిన్న విన్నపం ఏమిటి అంటే, రుద్రం అనేది వేదమంత్రం. వేదమంత్రం అన్నప్పుడు స్వరం చాలా ప్రధానం. కేవలం శబ్దం మాత్రమే కాదు స్వరం కూడా చాలా ప్రధానం. అయితే ఇక్కడ నేను చెప్పేటప్పుడు మాత్రం స్వరాన్ని నేను చెప్పడం లేదు, కేవలం ఆ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలను ఒక శ్లోకము మాదిరిగా చెప్పి చెప్తున్నాను. ఇది ఎంతవరకు సంప్రదాయ సమ్మతము అని ప్రశ్నిస్తే, దీని గురించి పెద్దల్ని అడిగి ప్రాచీన గ్రంథాన్ని పరిశీలించి భాష్యకారులు ఏ విధంగా వెళ్లారో పరిశీలించితే అర్థం తెలుసుకునేటప్పుడు మాత్రం స్వరసహితంగా చెప్పనవసరం లేదు అనేటటువంటి ప్రాచీన సంప్రదాయజ్ఞుల మాటను అనుసరించే ఇక్కడ చెప్తున్నాను. గనక స్వరాన్ని నేను చెప్పడం లేదు. స్వరసహితంగా మంత్రం చెప్పాలంటే ఇది కాదు పద్ధతి. దాని పద్ధతి వేరు, దాని ప్రక్రియ వేరు. ఇది ప్రయోగం కోసం చేసేటప్పుడైతే స్వరము మొదలైనవన్నీ అవసరం. ఇది ప్రయోగ విధిగా చేయట్లేదు, కేవలం అర్ధజ్ఞానం కోసం మనం చెప్పుకుంటున్నాం గనక ఇక్కడ స్వర ప్రసక్తి అవసరం లేదన్న పెద్దల మాటని ప్రమాణంగా తీసుకునే చెప్తున్నాను. ఇక్కడున్న పెద్దల విషయాన్ని గ్రహించగలరని మనవి చేసుకుంటున్నాను. నమస్తే అని ప్రారంభించారు రుద్ర అనేది సంబోధన. ఓ రుద్ర నమః, రుద్ర నమస్కారం. మనం రుద్ర నమస్కారం అన్నాం కానీ వేదం నమస్కారం రుద్ర అన్నది, అది విశేషం. నమస్కారం ముందు చెప్పింది, ముందు శరణాగతి. శరణాగతిలో ఎవరికి శరణాగతి? రుద్ర నీకు. నీ యొక్క మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అన్నదండి గొప్ప విశేషం. చూడండి, తే మన్యవే నమః హే రుద్ర. ఓ రుద్ర నీ కోపానికి నమస్కారం. ఆ తర్వాత దేనికి నమస్కారం? ఉత అంటే మరియు, ఇంకా అని అర్థం. నీ కోపానికి నమస్కారం. ఇషవే నమః, ఇషువు అంటే బాణం. నీ బాణానికి నమస్కారం. ఆడు తర్వాత నీ ధనస్సునికి నమస్కారం, నీ చేతులకు నమస్కారం. ఎంత చక్కటి క్రమం ఉందో ఇందులో మీరు చూడండి. వేదం కన్నా గొప్ప కవిత్వం ఎవరూ ఇవ్వలేరు. వేదానికే కవిహి కావ్యం అనే మాట వేదమంత్రాలకు సిద్ధమైన మాట. అది తర్వాత మనం లోకంలోకి దించుకున్నాం. కానీ కవి కావ్యం అనే మాట వేదానికి తప్ప ఇంక దేనికి వర్తించదు.
0: లోకంలో రచయితలు ఉండొచ్చు, కానీ కవి మాత్రం వేదమే. వేదవేద్యుడైన పరమేశ్వరుడే కవి. ఆ ద్రష్టత్వం అనేటువంటిది వేదమంత్రానికి ఉంది కనుక వేదమంత్రాలకి కవులు అని పేరు. ఆ మంత్రములు ఎంత అందంగా చెప్తున్నా, ఇంతకన్నా అద్భుతమైన పిక్చర్ ఎవరివ్వగలరా చెప్పండి. పరమేశ్వర, నీ కోపానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం, నీ ధనస్సుకు నమస్కారం, నీ చేతికి నమస్కారం అంటున్నాడు. అలాగే ఇక్కడ నాలుగు నమస్కారాలు ఉన్నాయి. నమస్తే మన్యవే, ఇషవే నమః, ధన్వనే నమః, బాహుభ్యాం నమః. ఇవన్నీ తే తే తే అంటే నీ యొక్క అని. అలాగే నీ యొక్క కోపానికి, బాణానికి, ధనస్సుకి, చేతులకి నమస్కారం. ఈ ప్రక్రియలో ఉన్న విశేషం చూడండి. పరమేశ్వరుడు ఈ మంత్రం చెప్పగానే మన కళ్ళ ముందు ఎలా కనబడుతున్నాడు? ధనుస్సును ధరించి బాణాన్ని ఎక్కుపెట్టి నిలబడ్డ పరమేశ్వరుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. కోదండధారియే కనిపిస్తున్నాడు. కోదండము ఆయన ధరించింది. నిన్న మనం చెప్పుకున్నటువంటి శివ ధ్యాన శ్లోకంలో బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచ భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దా కలిత శిశికళాహ చండ కోదండ హస్తాహ అని చెప్పుకున్నాం. తీవ్రమైనటువంటి కోదండాన్ని పట్టుకున్నటువంటి వారు అని. ఈ కోదండ అనేటటువంటి శబ్దం వేదంలో పరమేశ్వరుడి యొక్క ఆయుధ విశేషంగా మనం గమనిస్తున్నాం. కోదండం అంటే అర్థం ఏమిటి? ధనుస్సుకి కోదండం అనే పేరున్నది, కానీ అందరి ధనుస్సుకి కోదండవనం. మన రామచంద్రమూర్తి యొక్క ధనుస్సుకి కోదండం అంటున్నాం. కానీ అర్జునుడు ఎంత గొప్ప విలుకాడైనా కోదండార్జునుడు అని అను. రాముడికి మాత్రం కోదండ రాముడు అని పేరు. ఆ రాముడికి శివుడికే అది చెల్లును. అదే శివరాముడి యొక్క ఐక్యత అనేటువంటిది వారి తత్వం. అది ఆయన కూడా అలా నిలబడ్డాడా? ఆ ధనుస్సు పట్టుకున్న ఆ రామచంద్రమూర్తి ముల్లోకాలు గడగడలాడిపోతాయని వాల్మీకి వర్ణిస్తాడు. ఆయన ధనుస్సు తీయడం ఆలస్యం దేవతలకు కూడా భయం పుడుతుందిట. కశ్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్స సంయుగే అని వాల్మీకి రామాయణంలో రామచంద్రుని గురించి చెప్తూ ఆయనకు కానీ కోపం వచ్చిందా? దేవాశ్చ బిభ్యతి, దేవతలు సైతం వాళ్ళు భయపడిపోతారు సుమా అని చెప్పారు. దేవతలను సైతం భయపెట్టగలిగే వాడెవడో అతడు అసలైన రాజు. రాజు దగ్గర ఎంత కారుణ్యం ఉంటుందో అంత కాఠిన్యం ఉంటుంది. కాఠిన్యం లేని రాజును అందరూ మెత్తని వాడేని ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. అందుకే రాజు దగ్గర లోకరక్షణ అనే కారుణ్యం ఎలా ఉంటుందో ధర్మము కోసం అధర్మాన్ని శిక్షించడం అనేటువంటి కాఠిన్యం కూడా అంతే ఉంటుంది. ఈ రెండు ఉన్నవాడే జగత్ ప్రభు అవుతాడు. జగదీశ్వరుడు, సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు అయిన పరమశివుడు కూడా జగదీశ్వరుడు గనుక ఆయన ఆ కోపాన్ని ముందు ప్రదర్శించాడు. ఇంత ధనస్సు బాణం తీయడానికి కారణం ఏమిటి? కోపం. అందుకు ముందు కోపం తగ్గించుకోవాలి కనుక కోపానికి ముందు నమస్కారం చేశారు. తే మన్యవే నమః, రుద్రాని నమస్, నీ కోపానికి నమస్కారం. ఎందుకంటే ఆ సంధించిన బాణము ద్వారా ఏది కనిపిస్తుంది? ఆయన కోపం అందులోంచి వస్తుంది. ఒట్టి బాణం మాత్రం విసిరితే తగులుతుంది, తగిలితే నొప్పెడుతుందో చెప్పడం మనకి. ఆ బాణాన్ని ధనుస్సుకు సంధించి లాగాలి. ఎంత లాగాలి అంటే ఆయనకి ఎంత కోపం ఉందో ఆ కోపం అంతా చూపించి లాగితే అది వచ్చి గట్టిగా తగులుతుంది. అందుకు బాణం ద్వారా ప్రయుక్తమైనది ఏది? ఆయన కోపం ప్రయోగింపబడింది అనమాట. అందుకు ముందు కోపానికి నమస్కరిస్తున్నాడు. ఏ కోపంతో నువ్వు నా మీద బాణాన్ని సంధించావో ఆ కోపానికో నమస్కారం, ఆ సంధించిన బాణానికో నమస్కారం, ఆ బాణం ఏ ధనుస్సుకు సంధించేవో ఆ ధనుస్సుకు నమస్కారం, ఆ ధనుస్సును ఏ చేత్తో పట్టుకున్నావో చేతికో నమస్కారం అన్నారు. ఈ క్రమం చూడండి, ఆ విశేషం చూడండి. ఇక్కడ అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్నది, పరమేశ్వరుడు మన మీద ఒక బాణం ప్రయోగించితే మనం భయవిఫలమై ఆయన యొక్క చరణాలని పట్టుకుని స్వామి నన్ను మన్నించు, నీ కోపానికి నమస్కారం అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. ఇది సందర్భం. ఏది సందర్భం? ఆయన బాణం మన మీద ప్రయోగింపబడడం సందర్భం. ఇక్కడ మనకి 11 అనువాకాల రుద్రంలో మొదటి అనువాకం పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. మొదటి అనువాకం ఏమిటి? పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం. ప్రసన్నం ఆయన కానీ ప్రసన్నమైతే ఏం జరుగుతుంది? ఆయన ఏమిటో మనకు చెప్తాడు. ఆయనేమిటో తర్వాత అనువాకాల్లో మనకు కనిపిస్తుంది. ఆయనేమిటి అంటే సర్వేశ్వరుడు, సర్వాత్మకుడు, సర్వాంతర్యామి. ఈ మూడు తత్వములు మిగిలినటువంటి 8 అనువాకాల్లోనూ మనకు కనిపిస్తుంది. అటు తర్వాత మనకి 10 అనువాకానికి వచ్చాం. అంటే 8 అనువాకములు సర్వేశ్వరత్వ సర్వాంతర్యామిత్వ సర్వ వ్యాపకత్వాన్ని తెలియజేస్తే, మొదటి అనువాకం ప్రసన్నతని తెలియజేస్తే 9 అనువాకాలు అయ్యాయి. 10వ అనువాకంలో భగవత్ ప్రార్థన, ఆ పరమేశ్వరుని ప్రార్థించడం కనబడుతుంది. 12వ అనువాకములో వివిధ రూపములుగా ఉన్న రుద్రులు, సహస్రాని సహస్రతో వైరుద్రాహ, వారికి నమస్కారం చెప్తారు. ఇలాగ మొత్తం 11 అనువాకముల విభజన మనకి ఒక అవగాహన కోసం చెప్పడం జరిగింది. అందువల్ల ఈ ప్రథమ అనువాకంలో ఏం కనిపిస్తోంది మనకి, ప్రసన్నం చేసుకోవడం కనిపిస్తుంది. ప్రసన్నత కోపంగా ఉన్నవాడిని ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. కోపం ఎవడికి స్వభావమో వాడిని ఎవడూ ప్రసన్నం చేసుకోలేడు, గుర్తుపెట్టుకోండి. ఒక గుణం స్వభావమా లేక ఆరోపితమా? స్వభావ గుణాన్ని ఎవడు కూడాను మార్చలేడు. ఒక పండు మనం తీసుకొచ్చి దానికి కానీ ఉప్పు అంటుకుంది అనుకోండి, దాన్ని కడగలం, కడిగి ఆ పండుని తినగలం. ఎందువల్ల, పండుకి ఆ ఉప్పు గుణం స్వభావం కాదు. అదే ఉప్పు గల్లుని తీసుకొచ్చి మీరు శుభ్రంగా కడిగి తినగలరా? లేవు. ఎందుకు? దానికి ఉప్పు స్వభావం గనక. అందుకు కోపం స్వభావం అయితే ఆ దైవాన్ని మనం ప్రసన్నం చేసుకోలేము. పరమేశ్వరునికి కోపం స్వాభావికం కాదు, అది విశేషం. మరి ఆయన ఎవడు? స్వతహాగా ఆయన శాంతస్వరూపుడు. ఆయనకి ఏ ఒక్కరి మీద కోపం కానీ ఏ ఒక్కరి మీద ప్రేమ కానీ లేదు ఆయనకి. అది శాస్త్రసిద్ధమైన విషయం. గీతలో కృష్ణ పరమాత్మ ఇదే చెప్పాడు, నాకు ఒకరి మీద ఆగ్రహం కానీ నమే ద్వేషోస్తి కశ్చనా, నేను ద్వేషించాలనుకునేవాడు ఎప్పుడూ లేడయ్యా. నమే ద్వేషోస్తి కశ్చన అయినప్పుడు మరి రాముడుగా ఎందుకు దిగిరావాలి, కృష్ణుడుగా ఎందుకు దిగిరావాలి, నరసింహునిగా ఎందుకు దిగిరావాలి? వచ్చినప్పుడు మామూలుగా ఊరుకున్నాడా? ఆయన నృసింహస్వామిగా వచ్చినా, కృష్ణుడిగా వచ్చినా, రాముడిగా వచ్చినా ఎదురు శత్రువు గడగడలాడాడే, మరి కోపం లేదంట ఒప్పుకుంటామా అని కోపం ఉంది. జాతరోషస్స సంయోగే చెప్తూనే ఉన్నారు. కానీ జితక్రోధ అన్నారు మళ్ళీ రారాముణ్ణి, క్రోధాన్ని జయించేడు అని. ఈ క్రోధం ఎటువంటిది? అధర్మాన్ని శిక్షించడానికి స్వామి ప్రకటించిన ఒక ప్రతాపం మాత్రమే తప్ప ఆయన స్వభావ సిద్ధమైనటువంటిది కోపం కాదు. అందుకు స్వామి నీ కోపం ఏమిటి అంటే ఆయన చెప్పాడు, ఎందుకు కోపం వస్తుంది భగవంతునికి అర్థం చేసుకోండి. ఊరికనే మన మీద కోపగించుకుంటున్నాడా? ఇక్కడ మనం భగవంతుడిని ఎందుకు శరణు పెడుతున్నాం? దుఃఖం నుంచి విమోచనం కోసం. ముందు అది అర్థం చేసుకున్నాం. కోపానికి ఎందుకు నమస్కరించాం అంటే ఆ కోప ప్రభావం మనం అనుభవిస్తున్నాం. మన ఎదురుగా ఉన్న బాణాన్ని చూసి వణికిపోతున్నాం మనం. అంటే ఒక సంఘటన నుంచి మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఈ సంఘటన ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఉన్న ప్రకృతి నుంచే ఇది వచ్చింది కదా. ప్రకృతి నుంచి ప్రయోగింపబడినటువంటి ఒక సంఘటన, ప్రకృతి శక్తి నుంచి వచ్చినది. కనుక ఈ ప్రకృతి శక్తి ఏదో అది బాణంగా గోచరిస్తున్నది. దాన్ని చూసి మనం భయ విఫలం అవుతున్నాం. కానీ ఈ ప్రకృతి శక్తి అనేది ఏ ధనుస్సుకు సంధింపబడిందో చూడండి. ఒక బాణాన్ని చూడడం కాదు, ఈ బాణం దేని మీద ఉంది? ఈ బాణం ధనుస్సు మీద ఉంది. అందుకు మనం కొట్టేది కేవల బాణమా కాదు, బాణం దేని యందు ఉందో ధనుస్సు కూడా కారణం దీనికి. అందుకు కారణం నుంచి కారణానికి వెళ్ళడం ఇది, ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా చూడండి. ముందు బాణమే కనబడుతుంది ఎవరికైనా, తర్వాత కొంచెం ఆలోచిస్తే, గడగడ వణికిపోకుండా కాస్త ఆలోచిస్తే ఈ బాణం ఉన్న ధనుస్సు కనబడుతుంది. కేవలం ధనుస్సు చేయగలుగుతుందా? ఆ ధనుస్సున్న చెయ్యిని ఇప్పుడు మనం పట్టుకుంటాం. ఇప్పుడు మనం తొలగించే దేన్ని? బాణాన్న, ధనుస్సున, చేతిన, లేదా ఆ చెయ్యి ఎవరిదో ఆయనని ప్రసన్నం చేసుకుంటూ ఇవన్నీ తగ్గిపోతాయి. ఇది అనమాట కారణం ఏమిటా అని వెతుకుతూ వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన క్రమం ఈ మంత్రంలో మనకి చూపిస్తున్నాడు. ప్రకృతి శక్తి నుంచి మనం దుఃఖం అనుభవిస్తున్నాం. ప్రకృతి శక్తులు అంటే నీరు, నిప్పు ఇవి మాత్రమే అనుకోవద్దు. నిన్న చెప్పినట్లు మన చుట్టూ ఉన్నటువంటి సమస్త వ్యవస్థ కూడా ప్రకృతిలోని భాగమే. చిట్ట చివరికి మనలోంచి వ్యక్తమవుతున్నటువంటి అనుభవాలు కూడా. అయితే ఈ బాణములన్నీ దేనికి సంధించున్నాయి? ప్రకృతి అనే ఒక మహాధనువుకి సంధింపబడి ఉన్నాయి ప్రకృతి శక్తులన్నీ కూడా. ఈ ధనువు ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఆయన ఊరికనే ప్రయోగిస్తున్నాడా కోపాన్ని? అంటే కోపం ఎందుకు వస్తుందో ఆయనే శాస్త్రంలో చెప్పారు. ఏమని? శృతి స్మృతి మమై వాజ్ఞ యస్త్వాముల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచ్ఛేది మమ ద్వేష్య సమే వధ్యశ్చ జాయతే. ఇది పరమేశ్వరుడు చెప్పాడు. నాకెవరి మీద కోపం వస్తుంది, ఎవడు నాకు వధ్యుడు, వధ్యుడు అంటే సంహరింపదగిన వాడు లేదా శిక్షింపదగిన వాడు, ఆయనే చెప్పాడు. నేను ప్రపంచంలో ఒక ఆజ్ఞ పెట్టాను అంతే కదండి. ఒక రాజ్యం పాలించేటప్పుడు ఒక రాజు కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తాడు, ఒక లా పెడతాడు. ఈ లాని, ఈ ఆర్డర్ని ఎవడు పాటించడో వాణ్ణి శిక్షిస్తాడు. శిక్షిస్తున్నప్పుడు మనం ఏడవడం సహజం. అలాగే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖములన్నీ కూడా ఆయన గారి యొక్క ఆర్డర్ని అతిక్రమించడం వల్లనే, అందులో సందేహం లేదు. ఊరికనే జగత్ ప్రభువు ఎవరిని శిక్షించడు, ఏం పాపం చేశామండి అన్నామే, అది నిజమే. సృష్టిలో కూడా ఎవడైనా దుఃఖం పడుతుంటే అయ్యో పాపం అంటాం, సహజంగా అంటాం, అంటే దానివల్లే అనుభవిస్తున్నాడ్రా అని చెప్పడమే. అదొకటి ఉంది మనకి. పాపం అంటే ఏమిటి? నా ఆజ్ఞారూపములైనటువంటి శృతులు స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘ్య అతిక్రమించి ఎవడు వర్తతే ప్రవర్తిస్తున్నాడో వాడు ఆజ్ఞాచ్ఛేది, నా ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడు, వాడిని నేను శిక్షించి తీరుతాను. తప్పదు కదండి, జగదీశ్వరుడు ప్రభువు గనక ఆయన బాధ్యత. అందుకే మనకు అమ్మవారి నామాల్లో ఇదే రహస్యం కనబడుతుంది, నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. అది ఇది ఒకటే అర్థం. అమ్మవారు ఏం చేశారు? నిజ ఆజ్ఞారూప నిగమ. నిగమ అంటే వేదములు, వేదాలను ఆధారం చేసుకున్న ధర్మశాస్త్రములు. ఇవన్నీ ఏమిటి? అమ్మవారి యొక్క, నిజ అంటే తన యొక్క, అమ్మవారి యొక్క ఆజ్ఞారూపములు. ఎవరైతే దీన్ని అనుసరిస్తారో వారికి పుణ్యం, ఎవరైతే దీన్ని అతిక్రమిస్తారో వారికి అపుణ్యం. ఇద్దరికీ రెండు ఫలాలు ఇవ్వడానికి ఆవిడే సిద్ధం. అందుకే పుణ్యాపుణ్య ఫలప్రద. పుణ్యము అపుణ్యము రెండు ఆసక్తి ఇస్తుంది ఆ పరమేశ్వరుడే. ఇక్కడ అందుకు నా మీద నీకు కోపం వచ్చిందయ్యా, నేను చేసిన తప్పుకు గాను నువ్వు నా ఎడల నీ యొక్క శక్తిని ప్రకటించి బాధింపజేస్తున్నావు. ఎందుకంటే బాధ పెట్టాలన్నా దానికో శక్తి ఉండాలి అని నిన్ననే చెప్పుకున్నావు. బాధించే ముళ్ళొచ్చి గుచ్చుకుంది నొప్పి పెట్టింది, కనుక ముళ్ళుకి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడే ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడు ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి లేకపోతే అది వస్త్రాన్ని ఎలా కుట్టగలదు? అది మనకు గుచ్చకూడదు అని చూసుకుంటాం, కానీ దానికి ఆ శక్తి సహజ శక్తి. అది మన దాకా వచ్చిందంటే సూదికి చర్మానికి ఒక యోగం ఉందన్నమాట. అది వచ్చి గుచ్చే పనేదో మనం ముందే చేసాం. అది ఏమిటి అంటే ఈశ్వరాజ్ఞ ఉల్లంఘనము. దానివల్లే ఈ దుఃఖం అనేది కలిగింది. ఈ దుఃఖ శక్తిని ప్రకటించింది నీ కోపం. అది తెలుసుకున్నానయ్యా, ఆ కోపాన్ని నువ్వు ఏ శక్తితో ఇస్తున్నావో అవి నీ శక్తి లేకపోతే ఇవి పనిచేయు. ఒట్టి బాణం వెళ్ళేమీ చేయలేదు, నువ్వు ప్రయోగించకపోతే దానికి ఎక్కడ శక్తి వచ్చింది? అందుకే ఈ ప్రకృతి రూప ధనువుకి, అందులోంచి వచ్చే ప్రకృతి రూప శక్తులకి కూడా ప్రయోగం చేసినటువంటి నీ చేతులున్నాయే, ఆ చేతుల్ని ప్రేరేపించినవి నీ కోపమే. అందుకు స్వామి ముందు అక్కడ నమస్కరించి ఈ ఆర్డర్ ఇలా తెచ్చి బాహుభ్యాముతతే నమః అన్నాడు. చిట్ట చివరికి ఏం కనబడ్డాయి? స్వామి చేతులు కనబడ్డాయి. ఈ ప్రకృతిని, ఈ ప్రకృతి నుంచి వచ్చే శక్తుల్ని అతిక్రమించి ఉన్నటువంటి వాణ్ణి చూసాం ఇప్పుడు మనం. అందుకు మన చుట్టూ ఉన్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతి రూప ధనువు నుంచి వస్తున్న బాణ పరంపరలను చూసే మనం ఉండిపోయాం. కానీ ఈ బాణ పరంపరలు ఏ త్రిగుణాత్మక ప్రకృతిలో ఉన్నాయో ఆ ప్రకృతి ధనువని, దాన్ని ప్రయోగిస్తున్న వాడి శక్తే దీని నుంచి వస్తోందని అచేతుల్ని మనం చూడాలి. ఇదే పరమ కారణం అని అంటే శివ పరమ కారణం. ఇప్పుడు మన భౌతిక నాగరికత అంతా ఎంత దాకా ఎదిగింది అంటే బాణాలు ధనుసు దాకా ఎదిగింది. కానీ పట్టుకు ప్రయోగించే వాడిని చూడాలంటే భౌతిక విజ్ఞానం చాలదు. దీని నుంచి శక్తిని ప్రకటిస్తున్న ఆ పరమేశ్వరుని దర్శించడానికి ఏకైక సాధనం నమస్తే, శరణాగతి మాత్రమే. ఆ శరణాగతితోనే పరమ కారణాన్ని చూడగలం. అందుకే శివుడికి ఏం పేరు? నిన్ననే చెప్పుకున్నాం, రుద్దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతిన ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భిహి శివ పరమ కారణం. పరమ కారణం అంటే అల్టిమేట్ రీజన్ అనమాట. అంతకు మించిన కారణం మరొకటి లేదు. ఈ జగత్తులో అన్నిటికీ కారణ కారణుడు పరమేశ్వరుడు. అన్నిటికీ ఆయన పరమకారణుడు, కానీ ఆయన కారణాతీతుడు. ఆయన కారణాతీతుడు, అన్నిటికీ ఆయన కారణము అనే విషయాన్ని తెలుసుకుని శరణాగతి వేడాడు. అయితే వేడుకుంటే క్షమించేస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు, ఎందుకంటే కోపం స్వభావం కాదు గనక. త్రికరణ శుద్ధిగా శరణ వేడి నమస్తే అంటే తప్పక అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. అయితే ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకుంటే ఒకటి మనకు స్ఫురిస్తుంది, ఏదో బాధల్లో ఉన్నప్పుడు పరమేశ్వరుని శరణ వేడి ఆయన ప్రసన్నం చేసుకోవడం ఇందులో కనిపిస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు మనకి చాలు, కానీ బ్రహ్మజ్ఞానులము అనుకుని భ్రమపడేవారు ఈ కోపం తగ్గించుకోవడం, ఈ ఆనందాలు ఇవేవీ కాదు, మనకు బ్రహ్మజ్ఞానం కావాలి అని అంటే, బ్రహ్మజ్ఞానం కావాలి అని ఒకటి అనుకుంటున్నావు కదా, అంటే అది లేదని కదా అర్థం. అది లేకపోవడం అనేది ఒక దుఃఖమే కదా. ఆ దుఃఖం నుంచి విమోచనం కలగాలి అంటే ఈ దుఃఖం రావడానికి కారణం ఒక పాపమే కదా, ఆ పాపం తొలగాలన్నమాట. ఆ పాపం తొలగాలన్నా ఈశ్వరుని శరణ వేడాలి. అందుకే దుఃఖం యొక్క నిర్వచనం ఎవడికి వాడు పెట్టుకోవాల్సిందే. నిన్న చెప్పుకున్నాం ఈ విషయాన్ని. అందుకే చాక్లెట్ దొరకలేదన్న దుఃఖం పిలవడిది. అయ్యో నేను నాకు రావాల్సిన లక్షలు రాలేదే అనే పెద్దవాడి దుఃఖం వాడిది. వాడి దుఃఖం వీడికి చాలా చిన్నది, వీడి దుఃఖం వాడికి ఇంకా చిన్నది. ఎవడి దుఃఖం వాడికి పెద్దది, అందుకే పీత కష్టాలు పీతమన్నారు. ఎవడి దుఃఖం వాడికే కనుక గొప్పగా దుఃఖపడ్డం కూడా గొప్ప సంస్కారం ఉండాలి. ఈ సంసార సముద్రం నుంచి నేను ఎప్పుడు బయటపడతాను అని ఏడవగలగాలి. ఆ ఏడుపు రావడం చాలా గొప్ప విషయం. ఆ ఏడుపు ఎవరికైనా వస్తుందా? ఎవరైనా చెప్తే సంసారంట, సముద్రంట, బయటపడ్డంట అని మనం అంటాం. ఎందుకంటే అందులో మునుగున్నామని కూడా తెలియదు. ఎందుకంటే దానిపైన ఒకటి ఉందని తెలిస్తే కదా, పుట్టిన దగ్గర నుంచి ఇందులోనే మునిగి తిరిగేవాడికి ఈ సముద్రం పైన ఒకటి ఉందని తెలియదు మనకి. అందుకే ఆ పైన ఒకటి ఉందని తెలిస్తే బయటపడాలని ప్రయత్నం. పైన అది ఉందని తెలియదు, తను మునుగున్నాడని తెలియదు. అందుకే నేను చెప్పుకున్న అజ్ఞానాన్ని గుర్తించడానికి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం రాగానే అప్పుడు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంలో దీని నుంచి బయటపడాలని పరమేశ్వరా అని శరణ వేడితే ఆయన తప్పకుండా సిద్ధంగా ఉన్నాడు. ముంచినవాడు ఆయనే, తేల్చేవాడు ఆయనే. ఎందుకు ముంచాడు, ఎందుకు తెలిచాడు, అదే పశుపాస విమోచని. ఎందుకు ముంచాడు అంటే ముంచే పని ఒకటి చేసుకున్నావు కనుక. ఎందుకు తేల్చుతాడు, తేల్చమని వేడుకున్నావు కనుక. అందుకే రెండు ఆయనే చేస్తాడు. నమస్తే రుద్ర సంబోధనలోనే రుద్ర అని సంబోధించారు. దీనికి భాష్యకారులు ఎంత చక్కటి అర్థం చెప్పారంటే ప్రణత దుఃఖ ద్రావక అన్నారు. రుద్ర అంటే నిన్న మనం చెప్పుకున్నాం అనేక అర్థముల్లో ఒకటేమిటి, దుఃఖమును ద్రవింపజేయవాడు. ఎవరి దుఃఖాన్ని ద్రవింపజేస్తున్నాడు? ప్రణత. ఆయన కోపగించుకుని వీడు చేసిన పాపానికి శిక్షించడానికి వచ్చినప్పటికీ కూడా కరుణామయుడండి. కరుణామయుల కోపం ఎక్కువసేపు ఉండదు. ఉత్తమ క్షణకోపం స్యాత్ అన్నారు. ఎవరి కోపం ఎలా ఉంటుందో పెద్దవాళ్ళు చెప్పారు. ఉత్తముడి కోపం క్షణకాలం ఉంటుందిట. మధ్యమస్య ఘటికాద్వయం, రెండు ఘడియలు ఉంటుంది మధ్యముడి కోపం. అధముడి కోపం ఒక రోజు ఉంటుందిట. ఇంకా అధమాధముడి కోపం చెప్పక్కర్లేదు, వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. వాడు పరమేశ్వరుడు ఉత్తమోత్తముడు. ఆయనకి క్షణం కూడా కోపం నిలవదు. పాపం అంతా వస్తాడు. పిల్లవాడి దగ్గరికి వెళ్ళి కొట్టడానికి వెళ్ళగానే పిల్లవాడు చూసివా నేడ్చి కాలు పట్టుకున్నాడు అనుకోండి, ఆ తండ్రికి కొడతాడా చెప్పండి? అలాంటి వాడు పరమేశ్వరుడు. ఈ శరణాగతి అయిన వాడిని చూసిన వెంటనే ఆయనకు జారి కలుగుతుందిట. అందుకే నమస్తే మన్యవ రుద్ర, హే రుద్ర తే మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అని చెప్పారు. ఇక్కడ నమస్కారం అనగా నేను చెప్పుకున్నవన్నీ గుర్తు తెచ్చుకోండి. రుద్ర అంటే ప్రణత దుఃఖ ద్రావక, ఈ పేరు ఆయన పెట్టుకున్నాడు. ఆయన మనకు తమిళనాటలో ప్రణతార్తి హరుడు అనే పేరుతో ఉన్నాడు పరమేశ్వరుడు. ప్రణత ఆర్తి హరుడు, నమస్కరించిన వారి యొక్క ఆర్తిని పోగొడతాడు. అందుకే నమస్తే రుద్ర. అసలు ఎవడు పెట్టాడయ్యా పేరు ఆయనకి అంటారు త్యాగరాజస్వామి. ఇలలో ప్రణతార్తి హరుడను చూపేరెవడిరిరే, శంకరుడని నీకు ఎవరు పేరనిది? నమస్కరించిన వారి ఆర్తిని పోగొడతావన్న పేరు ఎవరు పెట్టారయ్యా నీకు? శంకరుడు. నమస్కరిస్తే చాలు, శం శుభం శాంతిం కరోతి ఇతి శంకర. అటువంటి వాడు. మరి నీకు ఎన్ని రకాలుగా నమస్కారం పెడుతున్నాను నేను. కర చరణ యుగము నొసలు భుజంబును ధరణి సోకి మ్రొక్కగా లేదా? కరము చరణము ఇవన్నీ పెట్టి సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నానే. ఇంకా పలకవా స్వామి, నీకు ప్రణతార్థుడిని పేరెవరు పెట్టారయ్యా అని కూడా తమచ్చాడు. అందుకే ఆయన ప్రణత దుఃఖ ద్రావక నమస్తే రుద్ర ఈ పేరు అందులో ఉందన్నమాట. అది త్యాగరాజస్వామి వారు నమక భావాన్ని అక్కడ గుర్తు చేశారు మనకి. నమస్కారం అంటేనే ప్రణతి అనే. అందుకు నమస్కరించిన వారి దుఃఖాన్ని పోగొడతాడన్న అర్థం రుద్ర పేరులోనే దాచుకున్నాడు గనక. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. ఇలాగా కారణాన్ని వెతుకుతూ ఇంకా స్వామి చెయ్యి దగ్గరకు వచ్చామంటే ఎక్కడికి వచ్చినట్టండి.
2: ఓం నమశివాయ. యు ఆర్ లిసనింగ్ టు shaivam.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ shaivam.org.
3: గజాసురుడు తారకాసురుడు మరణించిన తర్వాత చాలా కాలం లోకాలన్నీ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాయి. కొంతకాలానికి తారకుడు వంశంలో గజాసురుడు అనేటటువంటి వాడు ఉద్భవించాడు. గజాసురుడు బ్రహ్మను గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అనేక వరాలిచ్చాడు. తపోవనం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ గజాసురుడు శోణితపురాన్ని రాజధానిగా చేసుకుని ధర్మ మార్గాన లోకాలన్నీ కూడా పరిపాలిస్తూ ఉన్నాడు. గజాసురుడు పాలించే కాలంలో అతివృష్టి అనావృష్టి అనేవి లేవు. ఎండలు వానలు సరిగ్గా ఉన్నాయి. దేశం సస్యశ్యామలంగా ఉంది, సుభిక్షంగా ఉంది. నేరాలు అనేవి లేవు, దుర్మార్గులు అనేవాళ్లు లేరు, దుర్మార్గాలు అసలే లేవు. అంతా సదాచార సంపన్నులే. అయినప్పటికీ గజాసురుడు వసుతః రాక్షస ప్రవృత్తి గలవాడు కావడం చేత దేవతల్ని మాత్రం కించపరుస్తూనే ఉన్నాడు. గజాసురుడు గొప్ప శివభక్తుడు. మూడు కాలాల యందు కూడా ఈశ్వరారాధన చేసేవాడు. ఒకరోజున ఈ అసురేంద్రుడు మంత్రి సామంత దండనాయకులతో సభ తెచ్చి ఉన్నాడు. ఆ సభలోకి నారదమునింద్రుడు వచ్చాడు. మహర్షికి ఎదురేగి స్వాగతం పలికాడు గజాసురుడు. ఆసనం అలంకరించాడు. ఆసనం అలంకరించిన తర్వాత ఆ మహర్షిని ఉచిత రీతిని సత్కరించాడు గజాసురుడు. సరే, కుశల ప్రశ్నలన్నీ అయినాయి. ఆ తర్వాత గజాసురుడు అన్నాడు, నారదమునింద్ర, నువ్వు త్రిలోక సంచారివి కదా, ముల్లోకాల్లోనూ ప్రజలు ఎలా ఉన్నారు, విశేషాలు ఏమిటో నాకు తెలియజేయవలసింది అని అడిగాడు. ఆ మాటలు విన్నటువంటి నారద మహర్షి, దానవేంద్ర, నీ పాలనలో ముల్లోకాల్లోనూ ప్రజలు సుఖంగా ఉన్నారయ్యా, దేశమంతా కూడా సుభిక్షంగా ఉన్నది. కాకపోతే నాకు మాత్రం ఒక చిన్న లోటు కనిపిస్తూ ఉన్నది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి గజాసురుడు ఒక్కసారిగా అవాక్కై, లోట ఏమిటిది మునీంద్ర, మీరు చెప్పండి, తక్షణమే నేను దాన్ని భర్తీ చేస్తాను అన్నాడు. ఏం లేదు రాక్షసరాజా, ముల్లోకాల్లోనూ కూడా నిన్ను మించినటువంటి శివభక్తుడు అనేవాడు ఎవడు లేడు. నిరంతరము మూడు కాలముల యందు కూడా నువ్వు శివపూజ చేస్తూనే ఉన్నావు. మరి నువ్వు పూజించేటటువంటి శివుడేమో కైలాసంలో ఉన్నాడు, నువ్వేమో భూలోకంలో ఈ శోణితపురంలోనూ ఉన్నావు. ఇలా ఉండటం అనేది అంతగా నాకు బాగా కనిపించటం లేదయ్యా. నాకు మాత్రం ఇది కొంచెం అసౌకర్యంగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్నది. కాబట్టి నువ్వు ఆ ఈశ్వరుణ్ణి మెప్పించి నీ హృదయ మందిరంలో గనక ఆయన్ని ప్రతిష్ఠించుకున్నట్లయితే నీకు కూడా ఆయన్ని పూజించడానికి చాలా వీలవుతుంది. భూత భవిష్యత్ వర్తమానాల్లో కూడా నిన్ను మించినటువంటి శివభక్తుడు గాని శివపూజ దురంధ్రుడు గాని ఎవ్వరూ లేరు. అందుచేత హరుడు కూడా నీ కోరిక కాదనడు. శంకరుడు గనక నీ హృదయ మందిరంలో ప్రతిష్ఠింపబడ్డట్లయితే దేవతలు కూడా చేతులు కట్టుకుని తలలు వంచుకుని నీ ముందు నుంచుంటారయ్యా. అది ఎంత గొప్ప భాగ్యం చెప్పు. దానవ సార్వభౌమ, ఇప్పటికే నీ యశస్ చంద్రికలు 14 లోకాల్లోనూ కూడా వ్యాపించి ఉన్నాయి. ఈశ్వరుడు గనక నీ హృదయస్థానంలో ప్రతిష్ఠించబడ్డట్లయితే ఆచంద్ర తారార్కము నీ పేరు నిలిచిపోతుంది. ఒక్కసారి ఆలోచించు అన్నాడు నారదుడు. ఆ మాటలు విన్నాడు గజాసురుడు. ఇవి అతడి చెవుల్లో బాగా దూరాయి, తలకి బాగా ఎక్కినాయి. ఆలోచిస్తూ ఉన్నాడు, మహర్షి చెప్పింది నిజమే కదా, ఈశ్వరుణ్ణి గనక తన హృదయంలో ఉంచగలిగినట్లయితే తనకి తిరుగు అనేది లేదు, మృత్యువు కూడా తనజోలికి రాదు కదా. తను అజరామరుడవుతాడు, చావనేది ఉండదు, ఇది బాగుంది కదా. మరి ఈ రకంగా ఎందుకు చేయకూడదు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. సరే, ఈ రకంగా ఆలోచించి ఏమైనా సరే ఆ ఈశ్వరుణ్ణి గనక తెచ్చి హృదయ కమలంలో గనక బంధించగలిగినట్లయితే ఇంతకన్నా కావాల్సింది ఏమీ లేదు అని పరమేశ్వరుణ్ణి నియమనిష్టలతో అర్చించడం మొదలుపెట్టాడు. గజాసురుడి యొక్క భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. అప్పుడు గజాసురుడు, దేవదేవా, ఓ పరాత్పర అనాథరక్షక ఆశ్రిత పారిజాత, నన్ను కరుణించవయ్యా. నీ సన్నిధే నాకు పెన్నిధి, నిన్ను వదిలే ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. భక్తుడు ఒకచోట భగవంతుడు ఒకచోట ఉండటం అనే ధర్మం కాదు తండ్రి. ఓ మహాప్రభు, అందుచేత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవు, ఆది మధ్యాంత రహితడవు అయినటువంటి నువ్వు సర్వకాల సర్వావస్థల ఎందు కూడా నా హృదయ పద్మంలోనే నివసించాలి, ఇదే నా విన్నపము అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి శివుడు సరే అని ఒక పార్థివలింగ రూపం దాల్చి గజాసురుడి యొక్క హృదయంలోకి ప్రవేశించాడు. జగాలను ఏలేటటువంటి ఈ పరమేశ్వరుడు తన హృదయ మందిరంలో నివాసం ఉన్నాడు కాబట్టి తనకన్నా అదృష్టవంతుడు అనేవాడు ఇంకొకడు లేడు. రాక్షస మహారాజు యొక్క ఆనందానికి అవధులు లేక అసలు అవధులు అనేవి లేకుండా పోయినాయి. కైలాసంలో శివుడు కనిపించటం లేదు, శివుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఇలా తెలియక కైలాసవాసులంతా కూడా కంపించిపోతూ ఉన్నారు. రుద్రగణాలు నలుమూలలా వెదగడం మొదలుపెట్టినాయి. పార్వతీదేవి జయ విజయ అనేటటువంటి సేవకుల్ని పిలిచి శివుడు ఎక్కడున్నాడో కనుక్కురమ్మంది. వాళ్లు కొన్ని రుద్రగణాలతో కలిసి వెతగ్గా వెతగ్గా చివరికి కైలాసనాథుడు ఈ గజాసురుడి యొక్క హృదయమునందు ఉన్నాడు అని తెలిసింది. వెంటనే ఆ విషయాన్ని వాళ్ళిద్దరూ వచ్చి పార్వతీదేవికి విన్నవించారు. రుద్రగణాలు తిరిగి వచ్చి ఈశ్వరుడు శోణితపురంలో ఆ గజాసురుడి యొక్క హృదయంలో ఉన్నాడమ్మా అని చెప్పేసి ఆ విషయాన్ని కాస్త గౌరీదేవికి విన్నవించారు. పార్వతీదేవి తన సోదరుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి ఈ విషయాన్ని తెలియజేసి, శ్రీధర, గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు భక్తవశంకరుడైనటువంటి ఈ శంకరుణ్ణి వంచించి తన హృదయంలో బంధించాడయ్యా. ఈశ్వరుడు లేనటువంటి కైలాసం ఉన్నదే, అది అనాథ అవుతూ ఉన్నది కాబట్టి ఏ ఉపాయంతోనైనా సరే నా నాథుణ్ణి నా చెంతకి మళ్లీ చేర్చవలసింది అని చెప్పేసి ఆ శ్రీ మహావిష్ణువుని వేడుకుంది. శ్రీహరి హైమవతిని ఓదార్చి గణపతిని పిలిచి, నాయనా, నీ తండ్రిని తీసుకురావడానికి నేను రుద్రగణాలను వెంటబెట్టుకుని వెడుతూ ఉన్నాను, కాబట్టి మేం తిరిగి వచ్చేదాకా కైలాసాన్ని కాపాడుతూ ఉండవలసింది అని చెప్పి ఆ ప్రమథగణాలన్నీ కూడా వెంటబెట్టుకుని త్రోవలో ఇంద్రాయ దేవతల్ని కూడా తనతో పాటుగా తోడు తీసుకుని ఆ శోణితపురానికి బయలుదేరాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళామే యుక్తము అని భావించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలకు తలా ఒక వాద్యము ఇచ్చి తాను కూడా చిరుగంటలు సన్నాయి ధరించి శోణితపురానికి వెళ్లి ఈ గంగిరెద్దిని చిత్ర విచిత్రంగా ఆడించడం మొదలుపెట్టాడు శ్రీహరి. ఈ నందీశ్వరుడు కూడా తన స్వామి కోసం లయబద్ధంగా ఆడుతూ సూపర్లందరినీ కూడా బాగా ఆకట్టుకుంటూ ఉన్నది. ఈ విషయం ఆ నోటా పాకి రాజప్రసాదం దాకా వెళ్ళింది. గజాసురుడు విన్నాడు ఈ సంగతి. గంగిరెద్దు ఆట చాలా బాగున్నది, వాళ్ళెవరో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు గాని గంగరెద్దును మాత్రం చాలా బాగా ఆడిస్తూ ఉన్నారు. ఎద్దు బాగా ఆడుతూ ఉన్నది. ఆ ఎద్దుతో ఉన్నటువంటి ఆ వాద్యగాళ్లు పాటగాళ్లు అందరూ కూడా చాలా బాగున్నారు. వాళ్ల యొక్క ఆటపాట చాలా గొప్పగా ఉన్నది. తను కూడా ఆట చూడాలి అనుకున్నాడు. సరే రాజుగారు తలుచుకుంటే దెబ్బల కదువేముంది. వెంటనే ఆటగాళ్లకు కబడి చేశాడు. వాళ్ళందరినీ కూడా తన యొక్క సభకు వచ్చి అక్కడ ప్రదర్శన ఇవ్వండి అన్నాడు. ఆటగాళ్లందరూ కూడా గజాసురుడి యొక్క సభామండపం చేరారు. ఆట మొదలైంది. విష్ణుమూర్తి పాట పాడుతూ ఉన్నాడు. బ్రహ్మదేవుడు సన్నయి వాయిస్తూ ఉన్నాడు. దేవేంద్రుడు మృదంగం వాయిస్తున్నాడు. అప్సరాంగనందరూ కూడా నాట్యం చేస్తూ ఉన్నారు. గంధర్వులందరూ కూడా శ్రీహరితో పాటుగా గొంతు కలిపి వాళ్లు కూడా పాడుతూ ఉన్నారు. నందీశ్వరుడి యొక్క కాళ్లకు గజ్జెలు కట్టారు. మెడలో చిరుమువ్వలు వేశారు. శరీరం మీద వివిధ రకాలైనటువంటి అలంకారాలు చేశారు. ఆ పాటకి అనుగుణంగా గంగిరెద్దు ఆడుతూ ఉన్నది. సభలోని వాళ్లంతా విస్తుపోయి అసలు గంగిరెద్దు ఈ రకంగా ఆడుతుందా అని అమితమైనటువంటి ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. అదను చూసినటువంటి శ్రీహరి శివస్తోత్రాలు అందుకున్నాడు. వాద్యాలు మిన్నుముట్టాయి. నంది మైమరిచి ఆడుతూ ఉన్నాడు. శివస్తోత్రాలకు ఈ నంది యొక్క ఆటకు మయమరిచిపోయాడు రాక్షసరాజు. విష్ణుమూర్తి శివుణ్ణి గొప్పగా స్తుతిస్తూ ఉన్నాడు. ఆ శివస్తోత్రాలు వినంగానే అసలు గజాసురుడికి ఒళ్ళు తెలియటం మానేసింది. తనను స్తోత్రం చేస్తూ ఉంటే లింగరూపంలో ఆ గజాసురుడి హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఉబ్బిపోయాడు. ఆ విషయం గ్రహించినటువంటి శ్రీహరి అదే అదనుగా తీసుకున్నాడు. ఆటపాట ఇంకా ఊపందుకున్నాయి. ఒకవైపు భక్తి, రెండవైపు గంగిరెద్దు ఆట. కన్నులు పండవగా ఉంది. గజాసురుడి హృదయంలోనంటి శివలింగం క్రమేణా ఉబ్బిపోతూ ఉన్నది. అది పెరిగిపోతూ ఉన్నది. రాక్షసేంద్రుడి యొక్క కడుపు పెద్దదైపోతోంది. ఇంకా పెద్దదైంది, ఇంకా పెద్దదైంది, ఇంకా పగిలిపోయేట్టుంది. అతడికి ఊపిరాటం లేదు. ఇది శ్రీహరి మాయా. ఇంకా లాభం లేదు. పరమేశ్వరుణ్ణి తీసుకెళ్లిపోవడానికి వచ్చారు దేవతలు. వీళ్లందరూ కూడా దేవతాగణాలు. ఆ ఆడుతున్నది ఏదో గంగిరెద్దు కాదు, సాక్షాత్తు నందీశ్వరుడే. అర్థమైపోయింది గజాసురుడికి. తన పని అయిపోయింది. ఏ రకంగా ఆలోచించినటువంటి గజాసురుడు పరమేశ్వర రక్షమాం రక్షమాం రక్షరక్ష అంటూ భక్త సులభుడైనటువంటి ఈశ్వరుడు ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. ఆ ఈశ్వరుడు, గజాసుర, నీకు కాలం ఆసన్నమైంది, నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అంత ఆ గజాసురుడు, స్వామి, నా శిరస్సు ఎల్ల వేళలయందు కూడా పూజింపబడాలి. నా చర్మాన్ని నువ్వు ధరించాలి. నాకు మళ్లీ జన్మంటూ లేకుండా కైవల్య ప్రాప్తి కలిగించాలి అన్నాడు. రాక్షసేంద్రుడి యొక్క కోరికలు అన్నీ తీర్చాడు శంకరుడు. ఆ తరువాత అతని హృదయాన్ని చీల్చుకుని బయటికి వచ్చేసి
4: ఓం నమశివాయ. Dear listeners of Shaivam.R Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.

ఏషస్యవాజీ క్షీపణిందూరన్యతిగ్రీవాయాం బద్ధో ఆపి కక్ష ఆసని క్రతుందధిక్రా అనుసంతవీత్పథామంకాగ్స్యన్వాపనీ భనత్ ఉతస్మా అస్య ద్రవాతస్తురన్యత

వే స్వాహ ఆ హర్పతాయే స్వాహ ఆ అహ్నే ముగ్ధాయ స్వాహ ఆ ముగ్ధాయ వైనజ్ఞాశినాయ స్వాహ ఆ వినజ్ఞాశిన ఆంత్యాయనాయ స్వాహ అంత్యా ఆయ భువనాయ స్వాహ భువానస్య పతాయే స్వాహాధిపతయే స్వాహ ఆ ఆయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణోయజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతాగ్శ్రోత్రయజ్ఞేన కల్పతాం పృష్ఠయజ్ఞేన కల్పతాం యజ్ఞోయజ్ఞేన కల్పతాం జాయ ఏ

స్మే వో అస్వింద్రియమస్మేన్ృం ముత క్రతూ అస్మే వర్చాజ్ఞాసి సంతు వహ నమో ఓ మాత్రే పృథివ్యా ఇయంతే రాజ్యంతాసి యమానః ధ్రువో ఓసి ధరుణః కృష్యే క్షేమాయ రయ్యై పోషాయ వాజస్యేమం ప్రాసవస్సూషువేగ్రే సోమగ్రాజా నమోషాధీష్వప్సు తా అస్మభ్యం మధూమతిర్భవంతు వయగ్రాష్ట్రేజా గృయామ పురోహితాః వాజస్యేదం ప్రాసవ ఆబాభూవేమా చ విశ్వా భువానాన్ని సర్వతాః సనేమి రాజా పరియాతి విద్వాన్ రయిం పుష్టిం వర్ధయామానో అస్మే వాజస్యేమాం ప్రాసవశిశ్రియే దివామిమా చ విశ్వా భువానాన్ని సమ్రాట్ అదిత్సంతందాపయతి ప్రజానన్ సనో రయిజ్ఞ సర్వావీరన్నియచ్చత్ అగ్నే అచ్చావదేహ నః ప్రతి నః సుమనాభవ ప్రణో యచ్చ సహస్రజిత్వగ్య హిధానదా అసి సోమగ్య రాజా నమవాసేగ్నిమన్వారాభామహే ఆదిత్యం విష్ణుగ్య సూర్యం బ్రహ్మానం చ బృహస్పతిం ప్రణో యచ్చత్వర్యమా ప్రపూషా ప్రసరస్వతి ప్రవాగ్దేవీ దాదాతు నః అర్యమనం బృహస్పతిమింద్రం దానాయ చోదయా వాచం విష్ణుగ్య సరస్వతీగ్య సవితారం చ వాజినం దేవస్య త్వా సవితుః ప్రాసావేష్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం సరస్వత్యే వాచో యంతుర్యేతుర్యం దధామి బృహస్పతేష్ట్వా సామ్రాజ్యేనాభిషించామీంద్రస్య త్వా సామ్రాజ్యేనాభిషించామి.

ృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణేకృష్ణే

శిరశకం భానుభిత్తం నిమిషిరేతరస్వహిత్తహిత్వభాజయ హే రాజీమంత ఇష్ణునాభీరవ విద్యమానుగచ్చాన్న అర్యస్త సమాభ్యా

0: So that's what we'll be seeing tomorrow. As usual, the same time. I'll send out the links and then I'll keep you posted. Om yadaksharapadabhrishtam matrahinam tu yadbhavet tatsarvam kshamyatam deva parameshvara namostute visarga bindu matrani padapadaksharani cha nyunani cha tiriktani kshamasva parameshvara aparata sahasrani kriyante harnisham mayadaso yamiti mam matva kshamasva parameshvara anyata sharanam nasti tvamev sharanam mama tasmat karanya bhavena రక్ష రక్ష మహేశ్వరి అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర ఏతత్ సర్వం శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు లలితాంబికే సాంబశివార్పణమస్తు శ్రీమతి గౌరీ సమేత సాంబశివార్పణమస్తు శ్రీమతి గాయత్రీ సమేత సాంబశివార్పణమస్తు కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాదం విహితం అవిహితం వా సర్వం ఏతత్ క్షమస్వ జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో మాత చ పార్వతి దేవీ పితా దేవో మహేశ్వర బాంధవా శివ భక్తాంశ్చ స్వదేశో భువనత్రయం సాంబ శివాయ నమః సాంబ శివాయ నమః సాంబ శివాయ నమః హరవోం దత్సత్ జైమిని మహర్షి కీ జై
1: ఓం నమః శివాయ యు ఆర్ లిసనింగ్ టు shaivam.org రేడియో ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ shaivam.org
2: ఓం నమః శివాయ